0: మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: నమస్తే డాలస్, బాండ్రా. ఇంకెందుకు లేట్? ఏంది మీరు చాయ్ పట్టుకుని కూర్చున్నారా, లేకపోతే కార్ స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా, లేకపోతే ఇక ఫైనల్లీ ఆఫీస్ అయిపోయింది అని చెప్పి ఎస్కేప్ జంప్ జలాని కొట్టినా? టెన్షన్ పడకండి, వచ్చేసింది అను. ఇవాళ మనం చేసుకుందాం ధూమ్ ధమాక. మన షో ఇంకా లేట్, ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో విత్ అవర్ ట్రేడ్ సాంగ్. ఈరో ఈ ట్రేడ్ మార్క్ సాంగ్ వేస్తే గానీ అను కాదు, అంటే అనుకు ఎప్పుడు జోష్ ఉంది, మీకు జోష్ రావాలని ఇస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ధూమ్ ధమాక. ఏమంటారు మరి, స్టార్ట్ చేసేదామా? అయితే అయితే అయితే
2: బాసింగ్ అయితే.

అట్లాంటి సాంగ్ పెట్టకపోతే ఏడికి వస్తుంది చెప్పండి జోష్. నేనంటే జోష్ తీసుకునే వస్తా, కానీ నీకు కూడా జోష్ రావాలి కదా, అందుకే అడిగిన ఏం చేస్తుండ్రు, చాయ్ తాగుతుండ్రా లేకపోతే డ్రైవింగ్ చేస్తుండ్రా, ఇట్లాంటి ఒక్క పాటతో స్టార్ట్ చేసినామంటే ఇక మనం వైబ్ సెట్ చేసినట్టే అనమాట. నేను ఇంకా నా ముచ్చట్లకు ఒకంటే ముందే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చేసింది. ఈ పాట కొంచెం స్లో సాంగ్, బట్ ఇక మనం మన గురించి తెలుసు కదా, మనం రిక్వెస్ట్ లనే ఎప్పుడైనా కూడా ఫస్ట్ వి లైక్ టు టేక్ ద రిక్వెస్ట్ అండ్ విల్ ప్లే యువర్ సాంగ్, ఎందుకంటే మీకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను కూడా గిజ్ కొట్టిన పాటలు కూడా వస్తుంటాయి. సో వై నాట్ ప్లే దిస్ సాంగ్ ఫర్ ద రిక్వెస్ట్. సో దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ. ఏదో పాట వింటున్నా, ఒక్క నిమిషం ఆగండి. దిస్ పాట, ఈ పాటలో మన ప్రభాస్ యంగ్ ఉంటాడు బట్ క్యూట్ ఉంటాడు. సో ఈ పాట మీకు తెలుసా, ఈ పాట ఈ మూవీలోదో తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఆన్ ద గో క్వశ్చన్ అడుగుతున్నా బికాస్ చాలా మందికి ఈ పాట తెలిసే ఉంటుంది అండ్ ప్రభాస్ కోర్ ఫ్యాన్లకు అయితే ఈ మూవీ ఎట్లా తెలుస్తుంది. బట్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం బికాస్ ఇట్స్ రిక్వెస్ట్ సాంగ్. లెట్స్ గో.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్ పిల్ల మీ ఆర్జీ అనుతోని. ఇవాళ నేను 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. We sound like home. కదా ఇప్పుడు మనం రిక్వెస్ట్ పార్ట్ అయితే తీసుకున్నాం, కానీ నేను ఇవాళ మామూలుగానే ముచ్చట్లు పెడదామనే వస్తా కదా. వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ముచ్చట్లు, లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ గివ్ అవే గానీ, లేకపోతే డిస్కషన్ గానీ, ఒక ఇన్ఫర్మేషన్ గానీ, ఇవైతే నడుస్తూనే ఉంటాయి. కానీ ఈ వీక్ నేను కొన్ని లైక్ యూనో న్యూస్ వింటుంటా, లైక్ రీసెర్చ్ చేస్తుంటా కదా. వన్ ఆఫ్ ద న్యూస్ ఐ హర్డ్ వాజ్ యూనో లైక్ చెప్పలే గాని వీ విల్ ట్రై టు యునో టాక్ అబౌట్ ఇట్. దానికంటే ముందు నేను మీకు ఒక క్లిప్ వినిపిస్తా. ఈ క్లిప్ చాలా ఫేమస్ కామెడీస్ క్లిప్. ఇది మీకు ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి 9726361966. అది చెప్పిన తర్వాత ఆ టాపిక్ లో పోదాం. దెర్ ఈస్ అ టాపిక్ ఐ వాంట్ టాక్ అబౌట్ టుడే, బట్ దానికంటే ముందు ఐ వాంట్ ప్లే దిస్ అండ్ మీరు నాకు చెప్పండి ఇది ఏ సినిమాలోది అని. ఓకే, హోల్డ్ ఆన్ 1 సెకండ్, నేను మీకు క్లిప్ ప్లే చేసేస్తా. లెట్ మీ నో.
1: హలో,
2: ఫోన్ తీసుకెళ్ళి మీ సెట్కి.
1: ఎంతకి, మీరెవరు సార్?
2: నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ చెప్పు.
1: పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సెట్ కోపడతారు.
2: హాయ్ నుంచి ఫోన్ అని చెప్పు.
1: ఎవరికి బాయి? మా సెట్ బాయా? చెట్టు పెళ్ళానికి బాయా?
2: నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను.
1: ఇంతకే నువ్వేం చేస్తావు?
2: నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా?
1: టీవీలోనా? ఏ సీరియల్ లో వస్తావు?
2: మారుతుంగా సాలి. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేదా?
1: ఇంట్లో లేడు, బయటకెళ్ళాడు.
2: కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు.
1: మా సేటికి 10 కార్లున్నాయి, ఏ కార్ లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు?
2: సరే, నంబర్ చెప్తాను.
0: ఈ మూవీ మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఈ టాపిక్ లో ఒకటి ముందు ఒక ఫన్ పార్ట్ ఇచ్చేస్తాం, బికాస్ దిస్ టాపిక్ ఇస్ ఎ లిటిల్ బిట్ హెవీ, బట్ ఐ స్టిల్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ మీకు ఈ మూవీ కొంచెం మళ్ళీ జస్ట్ స్టార్టింగ్ ప్లే చేస్తా. ఇది ఏ సీన్ ఏ మూవీలో అది అని తెలిస్తే మాత్రం కాల్ మీ. ఓకే,
1: హలో,
2: ఫోన్ తీసుకెళ్ళి మీ సెట్కి.
1: ఇంతకీ మీరెవరు సార్?
2: నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ చెప్పు.
1: పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు.
0: సో ఇది మూవీ కామెడీ క్లిప్ తెలిస్తే కాల్ చేయండి 9726361966. పోయి ఒక మంచి పాటి విషయండి.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా. నాకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసినాయి, కానీ మీకోసం ఒక్కసారి మళ్ళీ కొంచెం ప్లే చేసి ఆన్సర్ ఇద్దాం. లెట్ మీ రీప్లే దిస్ వన్, ఒక్క నిమిషం.
1: హలో,
2: ఫోన్ తీసుకెళ్లి మీ సిటీకి.
1: ఇంతకి మీరెవరు సార్?
2: నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ చెప్పు.
1: పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు.
2: ఆయన ఫోన్ అని చెప్పు.
1: ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళాంకి బాయా?
2: నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను.
1: ఇంతకే నువ్వేం చేస్తావు?
2: నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా?
1: టీవీలోనా? ఏ సీరియల్ లో వస్తావు?
0: సో అది అన్నమాట ఈ సీన్. ఏ మూవీలోది అని అడిగినా నాకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసినాయి. భావన అండ్ కిషోర్, యు ఆర్ బోత్ రైట్. మూవీ నేమ్ వచ్చేసి గోలీమార్. కానీ నేను ఇవాళ ఈ స్పెసిఫిక్ చిన్న బిట్ ఎందుకు ప్లే చేసానంటే, నేను ఇవాళ న్యూస్ అంటే ఇవి న్యూస్ అవుతున్నప్పుడు ఇందులో చేసిన ఆ ఫీమేల్ వాయిస్ ఆమె కమీడియన్ పావల శ్యామల. అండ్ అన్ఫార్చునేట్లీ షీ ప్యాస్డ్ అవే కపుల్ డేస్ అగో. ఆమె చనిపోయింది. అండ్ దట్ అంటే షీఈస్ నాట్ వెరీ ఓల్డ్ ఆల్సో. ఆమె చాలా సినిమాలు చేసింది, గోలీమార్ చేసింది.

0: ఖడ్గం చేసింది, మల్లీశ్వరి, అందరివాడు. సో ఈమె చాలా వెటరన్ తెలుగు యాక్ట్రెస్. కానీ ఆమె షీ వాజ్ లివింగ్ లైక్ యునో ఆమె ఎండ్ డేస్ హ్యావ్ బీన్ లైక్ ప్రెటీ మిజరబుల్ అనిపించింది చూసినప్పుడు. యూనో ఇన్ని జనరేషన్స్ తోని చిరంజీవి నాగార్జున నుంచి యంగ్స్టర్స్ దాకా చేసి చేసి ద వే యునో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ లిటిల్ డిస్టర్బింగ్ అండ్ నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ వెరీ స్టేబుల్ యునో బికాస్ దే చార్జ్ సో మచ్ అదే డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు మొన్న మన కిరణ్ గారు వచ్చిండ్రు. సో యునో దే హ్యావ్ ఆల్టర్నేటివ్ కెరియర్స్ లైక్ యునో దే కమ్ డిడ్ షోస్ అట్లనే సేమ్. ఇప్పుడు మన బ్యాకప్ సింగర్స్ కానీ సింగర్స్ టోలీ ఉన్న వాళ్ళు కూడా అందరూ దే కమ్ దే డూ. నేను ప్రభుదేవ గారు వచ్చిండ్రు, వి వెంట్ టు రిసీవ్ హిమ్. సో ఎవ్రీబడి హ్యాస్ లైక్ హూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకైతే పాత్వే బికమ్స్ వెరీ ఈజీ. Right, they make money out of other places. At the same time they are also looking like you know how to keep themselves visible. బట్ వాట్ హ్యాపెన్స్ మన ఈ చిన్న చిన్న క్యారెక్టర్ యాక్టర్స్ వేసుకుంటారు, మంచి మంచి కామెడీ ఇస్తారు, మనని ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళు ఒక సర్టెన్ స్పాన్ తో వస్తారు అండ్ దాని తర్వాత వేర్ డు ద డిసపియర్. అండ్ ఇట్లా వాళ్ళ కష్టకాలం వచ్చినప్పుడు మన వాళ్ళు ఎందుకు ఫస్ట్ ఇయర్ రారు, మరి ఏమైందో తెలియదు అడ నాకు గానీ. బట్ షీ హ్యాస్ అ వెరీ యునో ఫిజికలీ ఛాలెంజ్ ఆర్ నాట్ ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్ డాటర్ ఆల్సో. అయితే పాప మా అమ్మ కూడా అసలు ఆ సిచ్యువేషన్ లేదు వాళ్ళ అమ్మ చనిపోయింది అని. సో ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్. నేను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు అనిపించింది అరే మనము వి కాంట్ గో అండ్ డూ సంథింగ్ దేర్ రైట్, అట్లీస్ట్ లెట్స్ రిమెంబర్ దెమ్ యునో చిన్న చిన్న వాళ్ళు లైక్ ది అన్ ద ఫర్గాటన్ కమెడియన్స్ అను లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యునో. ఐ ఫీల్ లైక్ వాళ్ళకు కూడా ఒక ట్రిబ్యూట్ లెక్క చేయాలి మనము అని అనిపించింది. సో ఇవాళ నేను అట్లాంటివి వెతుకుతా. అగైన్ లైక్ ఐ సెడ్ ఎక్కువ కామెడీలు ఎదుగుతే మనకు చాలా ఫేమస్ వస్తుంటాయి. బట్ స్టిల్ లెట్ అస్ కీప్ బోత్ ద ఇంపార్టెంట్ టాపిక్ హియర్ విచ్ ఈస్ లైక్ యునో అందరూ ఎగ్జిస్ట్ కావాలి, అందరూ ప్రాపర్ గా సర్వైవ్ కావాలి అన్నది గోల్. బట్ వీళ్ళు ఇంత కష్టపడి ఇంత విజిబిలిటీ తెచ్చుకొని మనకు ఒకటి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక ప్రాపర్ గా లైఫ్ లీడ్ చేయకుండా ఇట్లా కష్టంలో పోతే బాధ అనిపిస్తుంది నాకైతే. అందుకని ఐ వాజ్ లైక్ యునో ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ గైస్ నో దట్ యునో షీ ప్యాస్డ్ అవే. ఆమె కి పాపము మా అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు. బట్ ఐ ఫెల్ లైక్ దట్ వాజ్ ఎ లిటిల్ బిట్ టూ లేట్. ఆమె చాలా కష్టపడ్డది. ఆమె ఇంటర్వ్యూ చూసిన నేను ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ టు సీ వాట్ హ్యాపెండ్. సో ఐ డోంట్ నో ఇఫ్ షీ డింట్ ఆస్క్ ఫర్ హెల్ప్ రైట్ అవే ఆర్ ద హెల్ప్ డింట్ కమ్. ఆమె అడిగింది కానీ ఆమెకు హెల్ప్ రాలేదో తెలియదు. కానీ బట్ ఒకరి దగ్గరనేమో కోట్ల పైసలు ఉంటాయి, వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియదు, పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఆడతారు. సేమ్ టైం ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి షోల్ చేస్తారు, దే మే కీప్ మేకింగ్ మోర్ అండ్ మోర్ మనీ కదా. వై కాంట్ ది ఫుల్ ఇండస్ట్రీ ఎగ్జిమ్ చేసుకోవాలో తెలియదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆడతారు. సేమ్ టైం ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి షోల్ చేస్తారు, దే మే కీప్ మేకింగ్ మోర్ అండ్ మోర్ మనీ కదా. వై కాంట్ ది ఫుల్ ఇండస్ట్రీ ఎగ్జిస్ట్? అది నాకు అట్లా అనిపిస్తుంది. సో ఆ టాపిక్ మీద ఇవాళ కొంచెంసేపు మాట్లాడుకుందాం. లైక్ ఐ సెడ్ ద అన్సంగ్ గాని ఫర్గాటన్ హీరోస్ హూ మేడ్ అస్ లాఫ్, దట్ విల్ బి అవర్ గోల్. బట్ దానికంటే ముందు మనం మంచి ఒక పాట ఇనేసి వచ్చేద్దాం. ఆ పాట ఇనేసి వచ్చిన తర్వాత విల్ టాక్ ఎ లిటిల్ బిట్ మోర్. ఓకే,
1: I have my plans.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executive special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, amki paneer tikka, vichami kava paratha.
2: Hindi bro, gani cheppino? Nen specials matrame adina.
1: Inka unnai. Cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachchu.
3: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: Shalini, Austin lo Vivek Flowers dagara paristhiti ela undi?
5: Suri Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vratalaki, pellilaki kavalsina samanlu anni unnai. Basingalu, poola puttalu, inka raboye pelli muhurtalaki, poojalaki, Austin or Dallas lo one stop shop, Vivek Flowers.
4: Austin lo Vivek Flowers dagara mottam hadavadi nadustundi, janalu bivatsanga kuntunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers, 14300 Ronald Reagan Boulevard, Unit 606, Leander, Texas.
6: Welcome back, listeners. Meer intunnaru Doom the Maka with me, Mas Pilla, me RJ Anutoni. Nenunta every Thursday 7 to 9 p.m. Me dechukonri me chai, lekapothe me samosa, lekapothe em, lekapothe utti goosonri. Drive chestunnollu just manchi steering meeda chethulu pettukoni aa maatalu manchi inanri. Manchi muchaka cheptuna ivala kuda manchi topic e iskochina. But usually nen topic iskarano because again I like to keep it light anamata and very ఇన్ఫర్మేటివ్. నా షో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇన్న 2 నిమిషాలన్నా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని పోతే ఓ ఇందాక తెలియదే. That is what I try to get to. But like I said, ippude during I know lucky, I will tell you, nen intaku mundu oka clipping esina and that was from Golimar movie nunchi and andulo act chesina Pavala Shyamala, one of the veteran comedian, she passed away couple days ago. And so the topic what made me think, which is again naaku intaku mundu I had one caller Karthik garu, we had a very beautiful discussion and lot of informational discussion anochu. And then nen na point of view చెప్తా మీకు దట్ ఇప్పుడు మనోళ్ళు ఇంత చేస్తారు కదా. ఇప్పుడు మన సినిమా హీరోలు ఉన్నారు మస్తు పైసలు, ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర పైసలు లేవని కాదు, పెద్ద పెద్ద టాప్ యాక్టర్స్ టేక్ మోర్ అండ్ మోర్ మనీ అండ్ డిజర్వింగ్ ఆల్సో, ఐ డోంట్ సే దే డోంట్. వాళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళ ఫేస్ వాల్యూ ఉంటుంది, వాళ్ళ పేరు మీద కూడా సినిమా నడుస్తుంది, సో దే టేక్ ఇన్ క్రోర్స్ లైక్ హ్యూజ్. కానీ ఈమె ఇప్పుడు నేను చనిపోయిన విధం చూస్తే అండ్ ఆయన అన్నది కూడా ఒక పాయింట్ కరెక్టే, చాలా మంది హెల్ప్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, మా అసోసియేషన్ చేస్తుంది, ఎవ్రీబడి హెల్ప్స్ అవుట్ యాజ్ మచ్, బట్ దెన్ వై డూ దే స్టిల్ సఫర్? ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇంత రిచ్ తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు వై కాంట్ దే డూ ఎ లిటిల్ బిట్ మోర్? వేర్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, అగైన్ దిస్ ఇస్ మై ఒపీనియన్, అగైన్ ఇట్స్ నాట్ వాట్ వీ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్, బట్ ఒక థాట్ అనమాట. ఇన్ని షోలు మనం చూస్తాం, ఇప్పుడు మనము ఎంత పైసలు పెట్టినా, ఇప్పుడు మనం పోయిన వారం పోలేదా ఓ షో చూడడానికి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ పోతున్నాం, ఈ వీకెండ్ పోతున్నాం, మన దగ్గర మనం టికెట్లు పెట్టుకుని చూస్తాం. అట్లా ఒక పెద్ద హీరోలు వచ్చేసి ఒక షో లైక్ యునో డూ ద హోల్ అమెరికా టూర్ బట్ టేక్ దట్ మనీ అండ్ యూజ్ ఆల్ ఆఫ్ ఇట్ ఫర్ సమ్ గుడ్. అరే నేను ఇప్పుడు వచ్చిన బాయ్, నేను ఎంత అంత సంపాదించుకొని మళ్ళా ఇక నెక్స్ట్ సినిమా వస్తుందో రాదో తెలియదు, అంతవరకులా నేను నిమ్మలంగా ఉండడానికి, ఆ థాట్ కాదు. యూనో నాకు ఇంకోటి అనిపించింది, ఒక వీళ్ళే హాస్పిటల్ ఎందుకు పెట్టుకోరు? లైక్ యూనో దే హ్యావ్ సో మచ్ మీన్స్, మేబీ ఉండొచ్చు, నాకు తెలియదు, మై లిమిటెడ్ నాలెడ్జ్ ఆర్ మై రీసెర్చ్ డి నాట్ టెల్ మీ, బట్ ఇంకా వీళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారిది బసవతారకం హాస్పిటల్ ఉంది, అందులో కూడా చాలా ఫ్రీ ట్రీట్మెంట్స్ అయితే కాదంటలేను నేను, కానీ వై ఇప్పుడు అందరు సఫరింగ్ వీళ్ళు తీర్చలేరు, ఐ గెట్ దాట్, దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. బట్ వీళ్ళ అసోసియేషన్ లా ఇప్పుడు ఈ కమెడియన్స్ వీళ్ళు మనం ఎంత కష్టపడతారు నవ్వుపియానికి, ఒక చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటారు, వై డూ దే ఎండ్ అప్ ఇన్ దాట్ స్టేజ్? మేబీ వాళ్ళు సరిగ్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయరేమో, మనీ వచ్చినప్పుడు పెట్టుకోలేదేమో, బట్ ఎవ్రీబడి డిజర్వ్స్ ఎ ఛాన్స్ టు లివ్ బెటర్ అండ్ టు డై బెటర్, దట్ ఈస్ మై పాయింట్. ఇది కొంచెం హెవీ టాపిక్ అని నేను చెప్తా, బట్ నాకు మాట్లాడాలనిపించింది. సో విల్ టాక్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ఇట్. బట్ దానికంటే ముందు అగైన్ ద గుడ్ పార్ట్ ఈజ్ మనం ఇంకా లైట్ పెట్టి వీ హ్యావ్ టు కీప్ ఇట్ గోయింగ్. నేను ఇంకొక కామెడీ క్లిప్ వేస్తా. కామెడీ క్లిప్ వేసిన తర్వాత ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ యూ కెన్ టెల్ మీ విచ్ మూవీ దిస్ ఇది ఎందులోది. ఓకే ఒక్క నిమిషం, ఐ విల్ ప్లే దిస్, యూ టెల్ మీ విచ్
7: మూవీ.
8: ఎలా సుచి తెచ్చావా? ఏది లేవు గబగబా రెండు మేకలు కొట్టేస్తా.
7: అది కాదు నాన్నా, మరేమో ఎదురింటి వాళ్ళు సుత్తి లేదన్నారు.
8: లేదన్నారా? చాచాచాచా, ఏం పిసిరారా మనుషులరా? సుత్తి ఉంచుకోలేదన్నారా? సుత్తి ఏమన్నా అరిగేదా తరిగేదా? నిన్న సైతం నేను చూశానే ఆయన సుత్తితో మేకలు కొడుతుంటే. సరే నువ్వు వెళ్ళి పక్కింట్లో పట్టరాపు, వాళ్ళకు రెండు సుత్తాలున్నాయి.
7: పక్కింటి వాళ్ళని కూడా అడిగాను నాన్న, వాళ్ళు కూడా లేదన్నారు.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటారు ధూమ్ ధమాకా. సాంగ్ మీద పక్కన సాంగ్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే నా ఫోన్ కంటిన్యూస్ గా మోగుతుంది ఇవాళ. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, బట్ లాట్ ఆఫ్ దెమ్ కాల్డ్ అండ్ ఎవ్రీబడి గేవ్ మీ ద రైట్ ఆన్సర్. మీకు తెలుసా ఇప్పుడు వినేటోళ్ళకి నేను ఏం క్వశ్చన్ అడిగినా, ఎందుకంటే అది నేను అనుకున్నా కొంచెం పాతది, సో చూసినరో లేదో అని. బట్ ద గుడ్ పార్ట్ ఈజ్ దట్ ఎవ్రీబడి రిమెంబర్స్ దట్. ఒకప్పుడు వస్తుండే ఆనందో బ్రహ్మ అని దూరదర్శన్ లో వస్తుండే, సో ఆ దాంట్లోకెళ్ళి ఒక చిన్న బిట్ ప్లే చేసిన నేను. అండ్ ధర్మవర్ప సుబ్రహ్మణ్యం ఇస్ ద రైట్ ఆన్సర్. ధర్మవర్ప సుబ్రహ్మణ్యం ఇందులో యాక్ట్ చేసిండు. అండ్ అది ఒక అసలు టూ మచ్ క్లాసిక్ కామెడీ. అప్పుడు మనకి ఇట్లా చాలా మంది కమెడియన్లు జబర్దస్త్లు ఇవన్నీ లేవు, ఎక్స్ట్రా జబర్దస్త్లు కదా. సో ఆ ఒక్క ఒరిజినల్ అనిపిస్తుండే ఆ కామెడీ కూడా. అండ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న సీన్లు కానీ, ఒక మీరు చూడకపోతే యూ హ్యావ్ టు గో అండ్ సర్చ్. చెప్తారు కదా ఒక పాండబ్బ సీన్ ఉంటుంది అండ్ ఒక బస్ స్టాండ్ సీన్ ఉంటుంది, దోస్ ఆర్ లైక్ కల్ట్ క్లాసిక్స్ అనిపిస్తుంది నాకు. అండ్ నేను పంపించినది అందరి పోయి అడకరమ్మంటాడు కదా, వీళ్ళ దగ్గర సుత్త అడకరాపో, వాళ్ళ దగ్గర సుత్త అడకరాపో అంటాడు. లాస్ట్ కొడుకుని చెప్తాడు ఎవరు ఏలేదారా పోంతి మన సుత్త తీసుకురాపో అంటాడు. సో అది ఒక చిన్న హ్యూమర్ తో పాటు ఒక ఇన్ఫర్మేషన్ కూడా అనమాట, లైక్ అన్ దిస్ షో. ఎట్లా అంటే మనం అందరి దగ్గర అడుక్కొని వాడుకుందాం, లేకపోతే ఏం చేస్తాం తీసుకురాపో మనదే వాడుకుందాం ఇక అన్నట్టు. అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా దట్, బట్ అన్లా కామెడీ యునో ఇట్లాంటిది, వి మిస్ దిస్ కైండ్ ఆఫ్ కామెడీ అనిపిస్తుంది నాకు. అట్లా కామెడీ ఉంటేనే లైక్ వీ కెన్ ఎంజాయ్ ఇట్ మచ్ మోర్ అనిపిస్తుంది నాకు. అండ్ కమింగ్ బ్యాక్, ఇప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళకి ఏం మాట్లాడుతున్నావు అను ఏం వచ్చేది ఇది అనుకుంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ కమెడియన్స్ బికాస్ వీ వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ పావలా సామలా హూ జస్ట్ ప్యాస్డ్ అవే రీసెంట్లీ. ఇట్లా కొంతమంది లిటరలీ వెరీ రీసెంట్లీ కాకుండా కూడా వి లాస్ట్ సమ్ వెరీ యంగ్. సో దట్ కైండ్ ఆఫ్ అదేమనిపిస్తుంది నాకు, లైక్ అరే ఇంకా కొన్ని రోజులు ఉంటే వీళ్ళు ఆర్ కొంచెం యూనో ఇంత కష్టపడకుండా పోతే బాగుండు అనిపించే సిచ్యువేషన్ లో అమ్మబోయింది. అండ్ ఇప్పుడు అదే మాట్లాడుతుండే అనమాట, ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకొకటి నా మైండ్ కి థాట్ వచ్చింది, మన ఊళ్ళకి మన పిల్లలకు కూడా ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు థింక్ అబౌట్ ఈజ్ ఒక్కటే చదువే నేర్పియద్దు, లేకపోతే ఒకటే కెరియర్ లో ఉంటే అదే కెరియర్ అని నిలిపి బతకడం నేర్పియాలి. అరే వీడు బతికేస్తాడు పో అని అంటాం చూడు, వాళ్ళే రూల్ చేస్తారు వరల్డ్ ని అనిపిస్తుంది నాకు. నువ్వు ఎంత మంచి చదువుకున్నావు, ఎంత హై గ్రేడ్స్ వచ్చినావు, లేకపోతే నువ్వు పెద్ద స్కూల్ వ్యాలిడిటోరియన్ వా, ఇది కాదు. నువ్వు లైఫ్ లో బతకాలి అంటే నీకు బతకడం రావాలి, దాట్ ఈజ్ క్రూషియల్ అనిపిస్తుంది. ఎస్పెషలీ ఇప్పుడున్న జమానాలా బతకడం నేర్పియాల పిల్లలకి. అండ్ ఒక ఇది కాకపోతే చేసుకోవచ్చు భయ్, నువ్వు ఇదే నీ లైఫ్ కాదు, ఆ ప్రెషర్ ని తట్టుకోవడం గానీ, ఇప్పుడు ఈమెకి రోల్స్ తగ్గిపోయినాయి అనుకో, ఇంకో ఆల్టర్నేట్ కెరియర్ లో ఏదో ఒక చిన్నది ఆ సీరియల్లే గానీ, లేకపోతే సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నాకు ఉదయ్ కిరణ్ ఫర్ దట్ ఎగ్జాంపుల్, యూనో ఈ కుడ్ హావ్ డన్ సీరియల్స్, వీ డోంట్ నో వాట్ వెంట్ ఇన్ టు హిస్ మైండ్ దట్ టైమ్, బట్ హీ వాజ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్, యునో డైరెక్టర్ సరిగ్గా తీసుకుంటే ఈ కుడ్ హావ్ డెఫినెట్లీ డన్, బట్ చెయ్యలే. సో ఏమనిపిస్తుంది అంటే దట్ I wish, you know, they did better. So that is what I'm saying is, we have to teach our kids to do a little bit more than manam sadukonra engineering chesina a college ku vachinra ee lolli kante koncham loka gyanam kuda iyale, that is the point. So inkokka clue vesa, ఇది ఏ సినిమాలో లేకపోతే మీకు తెలిస్తే నాకు
1: చెప్పచ్చు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందే? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేసి చూద్దాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందే? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేసి చూద్దాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.
0: సో ఇది చిన్న బిట్ కామెడీ, బట్ మీకు ఎవరికన్నా ఇది ఏ మూవీ తెలుసా, కొంచెం ట్విస్టెడ్ అడుగుతున్నా, బట్ వెనల్ కిషోర్ చేసిండ్రు ఇది, ఆబ్వియస్ గా తెలుసు. సో నీళ్ళ గ్లాస్ పట్టుకుని అడుగుతున్నాడు అనమాట నరేష్ ని, మీకు మస్తు పట్టుదల ఉంది అంటారు కదా, నీళ్ళు కింద వరవోసి అడుగుతాడు, చెప్పు ఈ మీకు పట్టుదల ఉంది కదా నీళ్ళని మళ్ళీ కింద పర్వేషన్ అన్ని తీసుకుని మళ్ళీ బాటిల్ అయ్యాను అడుతాడు. ఇఫ్ యూ నో దిస్ మూవీ బికాస్ ఐ రియల్ వాంట్ టు నో, ఎవరికి తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. నేను మీకు ఇంకొక మంచి సాంగ్ ప్లే చేస్తా, గో ఎంజాయ్ ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా. సో మనము ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి నాకు ఒక ఆన్సర్ వచ్చింది, కానీ క్లారిటీ కోసం ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసి మరీ చెప్తాం ఇక ఆన్సర్. సో ఇంకొంచెం సేపు వేచి ఉండాల్సిందే. లేదు మీరు మళ్ళీ ఇంటరు అంటే నేను మళ్ళీ ఒకసారి ప్లే చేస్తా. ఇది మీకు తెలిస్తే నాకు చెప్పండి ఇది ఏ సినిమాలోది. ఓకే, ఓల్డ్ ఓల్డ్ ఓల్డ్.
1: పట్టుదల ఉంటే ఏదైనా సాధించచ్చు. పట్టుదల మీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులో తోసి చూద్దాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించచ్చు. పట్టుదల మీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులో తోసి
0: పారవశ వాటర్ ని మల్లల్లో పోయమంటున్నాడు. ఇది మీకు ఏ సినిమానో తెలిస్తే కాల్ చేయండి. అది వెన్నెల కిషోర్ మాట్లాడుతున్నాడు. సో సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి. అంత లోపల ఒక మంచి పాట ప్లే చేస్తా. ఈ నేజ్ వచ్చేసారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూ నో
2: దేనికి రో
1: ప్రభు దేవా డాలస్ కు వస్తున్నారట.
2: ఆర్ యు సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ ప్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయు లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభు దేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: అమ్మా, Saturday movie?
2: Mm-mm. Manabadi class.
5: Amma, old MacDonald had a phone.
2: Uppu kappu rambu. Telugu paddhyam cheppu.
5: Uppu kappu rambu.
2: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing.

0: facing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ప్లేస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ బి రియలిస్టిక్. విజిట్ మై ప్లేస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్ పిల్ల, మీ ఆర్జే అనుతోని. నేను మిమ్మల్ని బ్రేక్ వెళ్ళకంటే ముందు ఒక క్లిప్ వినిపించిన, నాకు ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. చాలా మంది కాల్ చేసిండ్రు, ఇవాళ మై ఫోన్ ఇస్ రింగింగ్ నాన్ స్టాప్, బట్ నాకు ఈ దానికి ఒక్కరు, ప్రియాంక వాజ్ ద ఓన్లీ వన్ హూ గేవ్ మీ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక్కసారి ప్లే చేసి మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తా. ఓకే,
2: మై మావాడి దగ్గర ఏంటో అంత కాన్ఫిడెన్స్? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులో తోసేసి చూద్దాం.
1: సెకండ్ పార్ట్ నేను కావాలని వేయలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది మధ్య బాగా మీమ్లలో తిరిగింది కూడా. బట్ యాక్చువల్లీ ఇది చాలా మంది సామాజిక వర్గం అన్న అట్లా గెస్ట్ చేసిండ్రు, కానీ మూవీ నేమ్ వచ్చేది తెలుసా? చలో. మీరు ఇన్నారో లేదో నాకు తెలియదు ఆ సినిమా పేరు, కానీ నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా, నేను కూడా చూడలేదు ఆ సినిమా. బట్ ఈ సీన్ మాత్రం చలో. ఆ ఎస్పెషల్లీ ఆ కామెడీ సీన్ ఏదైతే వేసేసాడు, బాగా వేసేసాడు అన్నది చలో మూవీలో అనమాట. ప్రియాంక, యు ఆర్ కరెక్ట్. సో మిగిలిన వాళ్ళందరూ ట్రై పడతాం, నెక్స్ట్ వేస్తా. సో చూసి చెప్పండి, ఈ కమెడియన్ ఎవరు అంటే, ఈ కమెడియన్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు. బట్ అగైన్ మనం ఇవాళ ఎపిసోడ్ చేసేదే కమెడియన్స్ దట్ వి లాస్ట్ లిటిల్ బిట్ టూ అర్లీ. Whatever was the reason, we really hope that they take good care of their health. Manam vallu konjam vallaki, you know, career konjam slow aina edaina kuda vaalla health chusukunta vallanu vallu maintain chesukunta proper ga manaki oka long term mana selfishness manaku untadi illa manani long term navvistaru annadi kuda manaku chaala important. So atla unsung heroes that we lost, you know, the comedians that we lost a little bit early is the topic of the day right now. ఇక దాంట్లో కొంచెం లైట్ ఉండడానికి మనం వాళ్ళ కామెడీ సీన్స్ ప్లే చేస్తున్నాం. సో దిస్ ఈస్ అ వెరీ ఈజీ వన్. ఇది నేను మిమ్మల్ని ప్లే చేస్తున్నా, ఏ సినిమాలో చెప్పండి. ఓకే, రెడీ?
3: పళ్ళు కొడుకుతున్నా మీరు, నల్ల బాబు నల్ల తచ్చు లెక్క నాకే చంపేస్తా. నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు కొడుతున్నాడు అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొడుతున్నాడు. పళ్ళు ఏడికెట్టి నచ్చలేదు నాకు.
4: అన్నా
3: ఏంది బే
4: బాబు, తెలుసా
3: ఎప్పుడైనా నా గురించి తెలుసుకోవాల్సింది, ఈ నల్ల బాబులు ఎవడి గురించి తెలుసుకోవాలి?
4: అట్లాగాదే భిక్ష ఎవరికనా?
1: ఇక అంత అంత ప్లే చేసినంటే మీకు తెలిసిపోతుంది అదేం సినిమాను. కమెడియన్ నాకు తెలిసిన వరకు ఎవ్రీబడి విల్ నో, బట్ ఏం చెప్ప. బట్ మీకు ఇది ఏ సినిమాలో తెలిస్తే మాత్రం డూ కాల్ మీ. ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది, సో రిక్వెస్ట్ కోసం జస్ట్ 1 మినిట్ ప్లే చేసిన తర్వాత ఇంకో సాంగ్ ప్లే చేస్తాను.

Welcome back, listeners. Mere dinaru doom da maka with me, Maspila, me RJ Anutoni. Nenu ivala 7 to 9 meekosam iskosta oorlo unna muchetla anni kani ivala oorlo muchetla vettakante munde time itla egiripothundi and nen paata meeda paata enna vedal chustunnandi naaku continuous calls ostunnayi so nenu asalu on air iskokante munde na phone is ringing non stop which I like it sorry nenu konni calls miss aitunna so keep calling I will take your call as soon as I am available and ivala mana topic atlo undi people are actually liking the topic and out of the box kuda discussion nadustundi off air and ఇవాళ టాపిక్ ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి తెలియని వాళ్ళకి టాపిక్ ఏంటంటే ఇవాళ అంటే నేను కావాలని తీసుకునే టాపిక్ బట్ ఒక కమెడియన్ పావాల శ్యామల షీ జస్ట్ ప్యాస్డ్ అవే కపుల్ డేస్ అగో సో నేను ఆమె గురించి రీసెర్చ్ చేసుకుంటా ఆమె షో ఆమె లాస్ట్ వీడియోస్ అవన్నీ చూసినప్పుడు నాకు బాధ అనిపించింది దట్ అరే ఇంత ఇంత వీళ్ళు ఇంత కష్టపడతారు ఈ యంగ్ కమెడియన్స్ ఎవరైతే మూవీస్ లో చేస్తుంటారు అంటే వీళ్ళు యంగ్ ఎందుకు అన్నానంటే వీళ్ళు దే డోంట్ లివ్ దేర్ ఫుల్ లైఫ్ అండ్ దే డై లిటిల్ యంగర్ ఇప్పుడు పవల శ్యామల గారు అయితే షీఈ్ ఎ వెటరన్ యాక్ట్రెస్ ఆమె చాలా ఏళ్ళ నుంచి చేసింది బట్ ద వే షీ ప్యాస్డ్ అవే ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ సాడ్ ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి ఆమె ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అని అనిపించింది నాకు సో అదే డిస్కషన్ నడుస్తుంది లాట్ ఆఫ్ పీపుల్ కాల్డ్ మీ అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ దట్ కొంతమంది ఏమంటారంటే వీళ్ళు మనీ సంపాదించినప్పుడు ఫాల్స్ ప్రెస్టీజ్ లకు పోయి కొంచెం ఎక్కువ సంపాదించింది ఎక్కువ ఖర్చు పెట్టేసి ముందు చూపు లేకపోతే లాస్ట్ కి కష్టపడతారు అన్నది కరెక్టే కాదంటలేను కానీ మనోళ్ళు ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు మనం డాలస్ లో ఇన్ని షోలకు పోతాం ఇన్ని షోలు చూస్తాము బట్ మనోళ్ళు ఇంకా కొంచెం చెయ్యొచ్చు అనిపిస్తుంది ఐ థింక్ ఇండియన్ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ రిచ్ అండ్ ఐఎమ్ నాట్ కోర్ నేను ఇప్పుడు మన చిరు పవన్ కళ్యాణ్ లెక్క కోర్ ఫ్యాన్ కాకపోయినా కూడా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ ఫర్ హిస్ మూవీస్ అండ్ నాకు మొన్న నేను చూసిన ఆయన యాక్చువల్లీ అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గుడ్ వన్ టు టాక్ అబౌట్ ఆయన మన చిరు పవన్ కళ్యాణ్ లెక్క కోర్ ఫ్యాన్ కాకపోయినా కూడా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ ఫర్ హిస్ మూవీస్ అండ్ నాకు మొన్న నేను చూసిన ఆయన యాక్చువల్లీ అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గుడ్ వన్ టు టాక్ అబౌట్ ఆయన హీ డిడ్ టూ డేస్ అగో హీ డిడ్ మీట్ అండ్ గ్రీట్ విత్ హిస్ ఫ్యాన్స్ ఒక 900 to 1000 మంది వచ్చిందంట కల్వనికి ఒక 5 to 6 hours ఈ మనిషి నిలబడి అందరినీ కలిసి సింగిల్ పిక్చర్స్ ఇచ్చి అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఒక 3 lakh rupees పర్ పర్సన్ ఇన్సూరెన్స్ చేయించింది ఆయన యూనో అంటే ఒక 1000 మంది వేసుకున్నా కూడా ఒక 3 crore అనుకో ఆ మనిషికి 3 crore ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ బికాస్ 300-400 crores మూవీ నడుస్తుంది అండ్ హీ గెట్స్ లాట్ మోర్ దాన్ దట్ రైట్ బట్ ఆ జెస్చర్ నేనేమన్నా అంటే అట్లాంటివి ఇంకా ఎక్కువ చేయాలి బికాస్ అందరికి చేయలేరు మొత్తం ఆల్ ఓవర్ ద పబ్లిక్ ని చేయలేరు కానీ ఈ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఈవెన్ చిన్న చిన్న రోల్స్ చేసుకునేటోళ్ళు ఓకే వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ ఎ డీసెంట్ లైఫ్ త్రూ అవుట్ అండ్ చేసుకోకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ కెరియర్ లేకుండా కొంతమంది సీరియళ్లలోకి పోతారు కొంతమంది స్టేజ్ ఆర్టిస్ట్లు అవుతారు బట్ దేర్ ఇస్ నాట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ స్టేజ్ ఆర్టిస్ట్ ఇట్స్ మోర్ ఫర్ యూర్ సాటిస్ఫాక్షన్ సో వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ వాళ్ళు ఎత్తుకోవాలి ఫస్ట్ ఎత్తుకోకపోతే దే హ్యావ్ టు డూ అబౌవ్ అండ్ బియాండ్ పెద్ద హీరోస్ మంచిగా దే కెన్ కమ్ టుగెదర్ డూ ఏ షో ఇప్పుడు 4 heroes అమెరికాకి వచ్చి మేము షోలు చేస్తున్నాము అంటే మనలాంటి వాళ్ళు ఎన్ని పైసలన్నా పెట్టుకుని పోతాం మంచి కొనుక్కుంటాం సో వాళ్ళకి ఆ వచ్చిన పైస వాళ్ళు వాళ్ళ కాందా పిల్లలు పెరిగేంత ఆల్రెడీ సంపాదిస్తున్నారు సో అట్లా చేసుకుని వాళ్ళు ఒక నెల రోజులు దే కెన్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ సంథింగ్ బిగ్ that is what I'm saying is do a little bit more and something bigger for your own fraternity that gives motivation for others also to do something else సో అదనమాట దట్ వాజ్ ద టాపిక్ అండ్ దట్ ఆ మధ్యలోనే నేను అడుగుతున్నా దట్ మధ్య మధ్యలో బిట్స్ వేసుకుంటా హూ వాజ్ దట్ నాకు చాలా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసినాయి అండ్ ద ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వాజ్ ఫ్రమ్ మోనికా మోనికా సై మూవీలో అది అండ్ ఆ క్యారెక్టర్ ఆ బిట్ ఎందుకు పిక్ చేసిన అంటే వేణుమాధవ్ వేణుమాధవ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ వర్సటైల్ కమెడియన్ బట్ అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హిమ్ వెరీ ఎర్లీ అగైన్ అండ్ ఆయన అనిపిస్తుంది నాకు ఇంకా కొన్ని రోజులు ఉండుంటే అసలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ ఐ మీన్ సీన్స్ వేస్తుండే ఏం వర్సటాలిటీ అసలు ఎంత మంచిగా చేస్తుండే అవి మిస్ అయిపోయినాం అనిపిస్తుంది అండ్ అండ్ ఆయన ఆయన హెల్త్ ఖరాబ్ చేసుకున్నాడు అనిపిస్తుంది తాగి తాగి ఉండొచ్చు లేకపోతే యూనో

ప్రాపర్ గా హెల్త్ మెయింటైన్ చేసుకోకుండా. సో టూ థింగ్స్ టు టేక్ బ్యాక్ ఫ్రమ్ హియర్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నువ్వు ఫిల్మ్ క్లబ్ మెంబరే కానీ రెగ్యులర్ పర్సన్ కానీ, అందుకే నేను ఎవ్రీ వీక్ అదే చెప్తా మీకు, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని పోతాయి, అన్ని వస్తాయి బై. దునియాలో లేని టెన్షన్లు పెట్టుకొని రేపు మళ్ళా ఇవాళ ఓన్ గురించి టెన్షన్ పడ్డావో, రేపు వాడిని టెన్షన్ పెట్టాల్సి పెడతాడు అన్న గ్యారంటీ లేదు. నీకు అసలు మాట్లాడతావో లేదో అన్నది కూడా తెలియదు నీకు ఒక 4 నెలలు అయితే. సో ఆ టెన్షన్ పెట్టుకోకండి. థింక్ అబౌట్ యువర్ హెల్త్, యు ఆర్ ప్రయారిటీ. నిన్ను నువ్వు చూసుకో అద్దంలో పొద్దున్న లేచి, దట్ అరే బై కెన్ ఐ బి ఎ బెటర్ సెల్ఫ్ ఆఫ్ మై సెల్ఫ్ అయినప్పుడు డూ ఇట్. ఇంకా చాలా ముచ్చట్లున్నాయి, బట్ ఇంకా నేను ఇట్లా మాట్లాడుకుంటూ పోతే గంట సేపు మాట్లాడదాం. సో ఒక పాట వినేసి, ఫన్ పాట వినేసి వచ్చేద్దాం. సైలో కూడా ఒక పాట పెడదాం అనుకుంటాం, బట్ అంత లోపల ఈ పాట వినేసి వచ్చేసారు.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు ఏంటున్నారు ధూమ్ ద మాకన్. యాజ్ యూజువల్ సాంగ్ తర్వాత సాంగ్ నేను పెట్టాను, బట్ చెప్తున్నా కదా నేను ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్ విత్ ద టాపిక్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. నేను ఇంతకు ముందు ఐ వాస్ టాకింగ్ టు వన్ మోర్ కాలర్ అండ్ కరెక్ట్ ఇప్పుడు తన షీస్ లివింగ్ చిక్కడపల్లి అంట అండ్ అక్కడ ఫైటర్స్ అసోసియేషన్ షీఈస్ బీన్ సీయింగ్ ఆల్ ది ఫైటర్స్ విచ్ ఇస్ ట్రూ. ఇప్పుడు నేను కమెడియన్స్ ఒక టాపిక్ తీసుకున్నా, బట్ ఫైటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా వాళ్ళు రిస్క్ చేస్తారు దీస్ హై ఫైట్స్. ఓకే అసోసియేషన్ నుంచి ఉన్నాయి, దే ఆర్ మేకింగ్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు షీ పర్సనల్లీ సా దెమ్, రైట్? సో ఐ ఆల్మోస్ట్ వాంటెడ్ టు టేక్ ఆన్ ఎయిర్, బట్ నాకు అగైన్ టైం అవుతుంది, మనకి వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. దిస్ కుడ్ బి ఎ హ్యూజ్ టాపిక్ ఫర్ అస్ టు డిస్కస్ అండ్ ఐఎమ్ జస్ట్ యునో నేను ఐఎమ్ టచింగ్ ద టాప్ సర్ఫేస్ కూడా కాదు అండ్ బట్ ఇట్స్ అ గుడ్ టాపిక్ యునో ఇట్ గివ్స్ మీ మోటివేషన్ ఆర్ ఎంకరేజ్మెంట్ దట్ ఈ everybody is interested to talk about it. So that is enough for us to manalantola kendante. We can talk about it. The more we talk about it, the reach. We have a bigger reach, right? So ఇరేటోళ్ళు అందరు ఇంటరు అండ్ దెన్ దట్ మెయిన్ మెసేజ్ అనేది తిట్టుకోవడం కాదు. మెయిన్ మెసేజ్ ఏం ట్రై చేస్తున్నాం ఇయనికి, దట్ కెన్ యూ డూ అ లిటిల్ బిట్ మోర్ దెన్ వాట్ ఈస్ బీయింగ్ డన్ రైట్ నౌ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బిగ్, నేను అందరు పబ్లిక్ కోసము మానవ సేవ ఓ దానం చేయమంటలేను, బట్ you could do a little bit better. ఇప్పుడు నేను అదే అంటుండే, పెద్ద హీరోలు ఆర్ ఈవెన్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరన్నా మనం ఇట్లా కొట్టుకొని పోతాం వాళ్ళ షోలు చూడాలంటే, దే కెన్ డూ అ వీక్ ఆఫ్ దేర్ లైఫ్ డొనేషన్ టు టే డూ సంథింగ్. వి యునో చార్జ్ ఫర్ పిక్చర్స్, మనోళ్ళకున్న క్రేజ్ కి వాళ్ళు డాలర్స్ కి వస్తేనే దే విల్ మేక్ ఇనఫ్ మనీ టు టేక్ ఇట్ బ్యాక్ ఫర్ చారిటీ. చారిటీ అంటే ఒకటి రాడు, బట్ హీరో షో చేస్తున్నాడు హీరో కోసము అంటే పక్కా పోతాము. లేదు యూ విల్ గెట్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఈవినింగ్ దట్ యూ విల్ స్పెండ్ మీ స్ట్రెస్ ఫ్రీకి ఒక మంచి మ్యూజిక్ షో ఉందంటే పక్కా పోతాం. సో మనకి మనం ఎంటర్టైన్ అవుతాం, అట్ ద సేమ్ టైమ్ యూఆర్ గివింగ్ ఇట్ ఫర్ గుడ్ కాజ్ వితౌట్ నోయింగ్ ఇట్. మన వాళ్ళు ఎట్లాంటి ఫ్రీగా వీళ్ళకి ఇయ్యండి అంటే మన ఒక రూపాయి కూడా ఇయ్యరు, మన లేదా ఒకటి ఇయ్యరు, నేను చెప్తున్నా. బట్ if you do it the right way, you know, వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసేది చేసుకుంటా చెప్పేది చెప్పుకుంటా, I feel like they can do a little bit more. That is the goal. And then ఇక నేను యూనో I could love to take the topic ahead, but like I said, నేను అసలు మన ఊరు ముచ్చట్లే మాట్లాడలేదు ఇంకా. There are a lot more happening. So నేను ఈ టాపిక్ ని ఇంకా బ్రేక్ ఇంకా ఇంకొక 30 seconds we are going into break, కాబట్టి I will end it. But all I'm trying to tell here is, the way I want to end this topic is, first thing, everybody, including film gaani, non-film gaani, manam gaani, evarana gaani, you have to take care of yourself. Oka financial stability undali, oka health stability undali, oka mental stability undali. Second thing, keep your alternatives open. Okate dantla all eggs in one basket antam chudu, atla okate career meeda focus pettakunda have a backup plan to do something else so you can survive peacefully. Rich kaadu, peacefully. Then manakunnadi unchukoni migilina vallaki help cheyandi. ఓకే, ఇది అందరికి వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, ఎవ్రీబడికి వర్తిస్తుంది. సో మీకున్న స్తోమతలా మీకున్న చేతనైనంతలా డూ సంథింగ్ దట్ మేక్స్ యూ ప్రౌడ్ వెన్ యూ స్లీప్ ఎట్ నైట్. అరే బై, నేను మంచి చేసిన ఒకటి, దిల్ ఖుష్ సో జావ్. బ్రేక్ పోతున్నాం, బ్రేక్ అయిన తర్వాత బ్యాక్. ఓకే,
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad. Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
11: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ మా స్పిల్ల ఆర్జే అనుని లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ తీసుకుని వచ్చేసిన మా. అసలు మనం కొంచెం హెవీ టాపిక్ మాట్లాడడం ఇవాళ, బట్ ఐ లవ్ ఇట్ ఎందుకంటే మై ఫోన్ వాజ్ రింగింగ్ నాన్ స్టాప్. అన్ఫార్చునేట్లీ నేను కాల్స్ ని ఆన్ ఎయిర్ తీసుకోలేకపోయినా, బికాస్ లైక్ ఐ సెడ్ టాపిక్ అవుతుంది, నాకు కాల్ వస్తుంది, అండ్ ఐ మిస్డ్ లాట్ ఆఫ్ కాల్స్ టుడే. ఐ అపాలజైజ్, బట్ ప్లీజ్ కీప్ కాలింగ్, వీ విల్ కంటిన్యూ అవర్ డిస్కషన్. అండ్ ఇప్పుడే జూనియర్ అయితే వాళ్ళకి ఏం డిస్కషన్ పెట్టిందబ్బా, ఇంతగానం ముచ్చట పెట్టి నేను కాల్ వచ్చి అనుకుంటున్నా. ఇట్ వాజ్ అగైన్, నేను ఆల్రెడీ ర్యాప్అప్ చేసేసిన కాబట్టి డీటెయిల్స్ లకు పోను, బట్ ఇట్ వాజ్ అబౌట్ యునో అ బెటర్ లైఫ్ స్టైల్, సీయింగ్ హౌ వీ ఆర్ లూజింగ్ యంగ్ కమెడియన్స్ ఆర్ ఈవెన్ ఓల్డర్ కమెడియన్స్ దట్ కుడ్ అఫోర్డ్ ఎ లిటిల్ బెటర్ లివింగ్ ఆర్ అ లిటిల్ బిట్ మోర్ డిగ్నిఫైడ్ డెత్. దట్ ఈస్ ఇన్ అ ఓవరాల్ సమ్మరీ అనుకోండి. సో దానికి ఏం చేయొచ్చు ఏంది అన్నది వీ విల్ కంటిన్యూ దిస్ టాపిక్. లైక్ ఐ సెడ్, జస్ట్ గెట్ స్టార్టెడ్ అయింది, అండ్ ఈ రెస్పాన్స్ చూసి నాకైతే అనిపించింది నేను ఒక ప్రాపర్ సెగ్మెంట్ చేస్తా, సో దట్ వీ కెన్ టాక్ అబౌట్ దిస్ మోర్ అండ్ ఐ కెన్ టేక్ మోర్ పీపుల్ ఆన్ ఎయిర్. బికాస్ ఇట్లా మనం ఒకరు మాట్లాడుతుంటే కూడా అవేర్నెస్ పెరుగుతుంది, మనసు మనం ఎంత హెల్ప్ చేయగలుగుతామో అంత చేయాలి. ఎప్పుడు మన పిల్లలకే పెట్టుకొని మన ఆస్తులు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకనే చూడవద్దు. వాళ్ళు సంపాదించుకుంటారు, ఇప్పుడు మనం వచ్చినప్పుడు మనం కష్టపడి సంపాదించుకొని దాన్ని పెంచుకోలేదా, అట్లా మన పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు. సో మనం ఏం చేయగలుగుతాము అవుట్ సైడ్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ అవర్ సెల్ఫ్స్? హౌ కెన్ వీ హెల్ప్ ద కమ్యూనిటీ బ్యాక్ హోమ్ ఆర్ ఎనీవేర్ దట్ నీడ్స్ హెల్ప్? దట్స్ అ వెరీ గుడ్ టాపిక్. నాకు కొత్త కొత్త ఐడియాలు చాలా వచ్చినాయి టాకింగ్ టు సో మెనీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అగైన్, అండ్ ఐ లవ్ ఎవ్రీబడి కాలింగ్ మీ. బట్ ఇంకా మన ముచ్చట్లకు పోవాలి, నేను అసలు ముచ్చట్లే షురూ చేయలేదు. దిస్ వాజ్ వన్ టాపిక్ దట్ కైండ్ ఆఫ్ బాదర్డ్ మీ అని కూడా చెప్పొచ్చు, అండ్ అందుకనే నేను ఆ టాపిక్ ని కూడా స్టార్ట్ చేసిన. బట్ ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నేను అల్లు అర్జున్ గురించి చెప్పిన ఫ్యాన్ మీట్, యా వచ్చిన వాళ్ళకైనా చేసిండు, బట్ ఈ కుడ్ డూ సంథింగ్ మోర్ టు పీపుల్ హీ డిడ్ నాట్ కమ్, హు ఆర్ నాట్ హిస్ ఫ్యాన్స్ ఆల్సో. సో అట్లా ఎన్నో చేయొచ్చు అని మై ఒపీనియన్. ఎనీవే, నిన్న మేము ప్రభుదేవ అని చూసాము. సో ప్రభుదేవ ఈజ్ ఇన్ డాలస్. నాకు ఒకటే ఏమనిపించింది తెలుసా, మన చిక్కు బుక్కు చిక్కు రైలే అట్లాంటి పాటలు మళ్ళా చేస్తే చాలు మనకి అనిపించింది. చూసాం, బికాస్ హీఈస్ పర్ఫార్మింగ్ ఆన్ August 1st. ఇక్కడనే హీఈస్ హియర్. సో ప్లీజ్ గో ఇఫ్ యూ ఆర్ ఎ బిగ్ డాన్స్ ఫ్యాన్ అండ్ యూ వుడ్ లవ్ టు సీ ప్రభుదేవ లైవ్, యూ హ్యావ్ టు గో చెక్ హిమ్ అవుట్ ఆన్ సాటర్డే August 1st. హీఈస్ కమింగ్ టు టెక్సస్ ట్రస్ట్ సీయు థియేటర్ ఆన్ సాటర్డే. VIP check-ins at 5 o'clock nunchi, DJ opens at 6 o'clock, gates open at 5:30. So 7 o'clock nunchi aithe regular performances start aipothunayi. Go book your tickets and don't miss seeing Prabhudeva in Dallas. You never know, endukante ayana he said, I didn't adiginappudu kuda in the airport he was saying, are me you watch, you have to enjoy the dance. So he is excited to perform for all of us. I think that is going to be great. So manam matram compulsory miss ga kanri, and inga there are lot more is happening, and also there is bonal maniga anu undi bonal gurinchi maatladakapothe etla. So ee week e bonal aitunayi annadi nenu ee paata inesh vachin tarvata chepta. Let us go enjoy a good song. ప్రభుదేవ పాట కూడా పెడతా పెడతా, డోంట్ వరీ. నెక్స్ట్ పెడతా మా చిరు పాట పెడుతుంది. అను ఆల్రెడీ డ్యాన్స్ చేస్తున్నాను.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం తింటుడము దూందమాకా. సో మనము ఇవాళ ముచ్చట్ల గురించి నేను జస్ట్ ఈ పాట పెట్టకంటే ముందు మీకు ఏం చెప్పిన, ఈ వీక్ ఏమైతుంది అని చెప్పిన కదా. ప్రభుదేవా ఈజ్ ఇన్ డాలస్, సో మిస్ కాకండి, పోనరీ, పోయి చూడండి. అండ్ బోనాలు ఆషాఢ మాసంది అయితే నేను ఎట్లాగో మీకు ఎవ్రీ వీక్ ఇస్తుంటేనే ఉంటా అప్డేట్. కానీ ఈ ఈ అంటే ఎవ్రీ వీక్ హైదరాబాద్ లా, సికింద్రాబాద్ లా, మొత్తం లైక్ ట్విన్ సిటీస్ లా, బ్యాక్ హోమ్ లా డిఫరెంట్ డిఫరెంట్ బోనాలు అయితాయి అనమాట. అది ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన, బట్ ఒక్కసారి మీకు ఒక క్విక్ రీక్యాప్ లెక్క చెప్పాలి అంటే, దేర్ ఇస్ లైక్ 5 పిల్లర్స్ అనమాట. గోల్కొండ జగదాంబిక, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, మన బల్కంపేట ఎల్లమ్మ, తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని, వీళ్ళందరూ అమ్మవార్లు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో ఉన్నారు. ఈ ఈ సండే వచ్చేసి మనకి లష్కర్ బోనాలు అంటాం అనమాట. లష్కర్ బోనాలు ఈ సికింద్రాబాద్ బోనాలు. సో మాంకాలి టెంపుల్ మీలో ఎంతమంది చూసిన తెలియదు కానీ నేను నాకైతే ప్రిటీ క్లోజ్, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు సికింద్రాబాద్ లే. సో ఎవ్రీ ఇయర్ నేను పోతుండే మన సికింద్రాబాద్ బోనాలకి. అండ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అని అందరికి తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో సికింద్రాబాద్ లో ఒక ఓల్డ్ సిటీ, లైక్ ఓల్డ్ టెంపుల్ అనమాట. చిన్నగా అమ్మవారు చాలా చిన్న ఉంటారు కానీ బ్యూటిఫుల్, లైక్ బ్యూటిఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ అమ్మవారు. అండ్ మాంకాలమ్మ గుడికి అంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళకైతే ఇట్లా లిటరలీ, అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా, నాది పెళ్లి ఎంత దూరం అయినా కూడా మా అమ్మకి ఎట్లుండే అంటే పెళ్లి అయినాక పోయి మాంకాలమ్మ దర్శనం చేసుకోండి, అక్కడ మా పంత్రి జర తెలిసిన ఉంటే ఆయన చేసి ఇక పూలదండలు గిలదండలు అన్ని వేసి పంపించిండు. సో అక్కడ అయినాకనే నేను మా అత్తగారి ఇంటికి పోయినా. సో అమ్మవారు అంత నమ్మకం అనమాట బేసిక్లీ. అండ్ ఆమెది ఈ వీక్ బోనాలు. సో ఎవ్రీ సండే ఒక్కొక్కరి దగ్గర అవుతుంది బోనాలు. లష్కర్ అంటే మన సికింద్రాబాద్ బోనాలు ఈ సండే. అండ్ ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంది ఇంపార్టెంట్ అంటే, తెల్లారి బోనాలు అయినాక ఒక రంగం ఎక్కుతుంది, ఒక ఒక లేడీ ఉంటుంది, ఆమె పచ్చికుండ మీద రంగం ఎక్కుతుంది. రంగం ఎక్కడం అంటే భవిష్యత్తు చెప్తుంది అనమాట. అంటే ఇన్ డీటెయిల్డ్ అంటే జెనరిక్ స్పెసిఫైగా ఇది అది అనుకుంటే చెప్పకుండా పంటలు ఎట్లుంటాయి, ఏదైతుంది,

you know, world, how is it going to go at a very high level. But chala you know, చాలా మటుకు నమ్ముతారు చాలా మంది అనమాట. కానీ అక్కడ కీ ఏంది తెలుసా, మనము కుండ చేసి కుండలకి నీళ్ళు అవుతాం కదా, కుండ మొత్తం ప్రాపర్ గా కాలుస్తేనే అది గట్టిగా కుండ అవుతుంది. ఆ గట్టి కుండ మీద నిలబడి డాన్స్ చేసి ఇవన్నీ మనం చూసినాం. కానీ ఈ ఒక్కదాని కోసము ఆ కుండలు చేసేటోళ్ళు ఎప్పుడు చేయరు, వాళ్ళు అమ్మరు కూడా అమ్మరు. అమ్మవారిది వాళ్ళు కంపల్సరీ స్పెసిఫిక్ గా చేయాలని చెప్పి ఒక పచ్చికుండ చేయంగానే ఆమె కోసం తీసి పెడతారు. ఆమె పచ్చికుండ అసలు మీకు తెలుసు కదా, ఇట్లా చేతిలో ముట్టుకోగానే జారిపోతుంది. అట్లాంటి పచ్చికుండ మీద ఆమె ఎక్కి గంట 2 గంటల ఆమె రంగం ఎక్కి ఆమె భవిష్యత్తు చెప్తుంది 1 ఇయర్ ఏం జరుగుతుంది ఇయర్ అన్నది. అది ఇక మిరకలే అనుకోండి లేకపోతే నమ్మకమే అనుకోండి, కానీ నథింగ్ హ్యాపెన్స్. సో అది ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూపిస్తున్నారు, అండ్ అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పోతారు. బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, ఆ బోనాల పండుగ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో అది ఈ సండే బ్యాక్ హోమ్ లో జరుగుతుంది. డాలస్ లో కూడా బోనాలు ఉన్నాయి, సో ఫీల్ ఫ్రీ టు గో అండ్ విజిట్ అండ్ గెట్ యువర్ బోనాలు ఇన్ డాలస్. సో ఈ వీకెండ్ ఈ సండే కూడా ఉన్నాయి, ఒక మంచి పార్టీని చూద్దాం. ఇక బోనాలు, లష్కర్ బోనాల గురించి మాట్లాడినప్పుడు లష్కర్ పార్టీ ఇకపోతే ఎట్లా చెప్పారు, లెట్స్ గో.

ఏ మస్తుంటది కదా బా, నాకైతే ఫుల్ జోష్ వచ్చేసింది. అంటే ఇంకా పూర్ణకం రాలేదు కానీ, బట్ ఆ జోష్ ఎక్సైట్మెంట్, ఐఎమ్ ఆల్ ఇన్ దేర్ అనమాట. ఇక పోయి నేను కూడా ఒక జాతర వేసుకుందాం అనిపిస్తుంది. బట్ ఇక టైం ఉంది. నేను యూజువలీ కుకట్పల్లి అంటే ఇక మా అత్తగారి సైడ్ కుకట్పల్లి కాబట్టి, అది వాళ్ళు లష్కర్ అయినా నెక్స్ట్ వీక్ అనమాట. సో నెక్స్ట్ థర్స్డే ఐ విల్ టెల్ యూ ఆల్ అబౌట్ నేను ఎట్లా చేస్తా బోనాలు ఇన్ డాలస్ అన్నది చెప్తా. బికాస్ నేనదే చేస్తా భయ్ మస్తు ఎవ్రీ ఇయర్ అయితే పక్కా చేస్తా. సో ఆ ముచ్చట నెక్స్ట్ వీక్ పెట్టుకుందాము. బట్ ఇక ముచ్చట గురించి ఎండింగ్ లోకి వచ్చింది కాబట్టి, నిన్న మీరు ఎంతమంది చూసినారు, నిన్న యాక్చువల్లీ గురు పౌర్ణిమ ఉండే. సో ఆ ఆస్పిషియస్ డే రోజు రామాయణం మూవీది ట్రైలర్ రిలీజ్ అయింది, మన ఓళ్ళు తీసిండ్రు. అండ్ ఆనెస్ట్ గా చెప్పాలంటే, రియల్లీ ఆనెస్ట్ గా నాకైతే అనిపించింది, అరే ఎందుకు తీస్తారు భయ్ మీరు ఈ సినిమాలు అంటే. మనకి రామాయణం తెలియక కాదు, మనకి రామానంద్ సాగర్ సినిమా మనం చూసినాము, మనం ఎంజాయ్ చేసినాము, మన పిల్లలు. ఇప్పుడు ఈ సినిమాని దే విల్ నాట్ ఎంజాయ్ ఇట్, ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే రణబీర్ కపూర్ ని యానిమల్ లో ఎంజాయ్ చేసినట్టు, లేకపోతే కేజీఎఫ్ లా యష్ ని చూసినట్టు మనం కష్టం, మన పిల్లలు కూడా ఎంజాయ్ చేయరు. ఇప్పుడు ఆ ట్రైలర్ లా సగం మంది ఇవాళ రివ్యూలు చూస్తుంటే సగం మంది శూర్పణఖ రకుల్ ప్రీత్ బాగుందంటారు, కొంతమంది అబ్బా అసలు నేచురల్ బ్యూటీ సీత మంచిగా ఉందంటారు. అరే డిస్కషన్ ఇస్ నాట్ అబౌట్ రామాయణ అండ్ దాన్ని ఇంత పెద్ద గ్లోబల్ స్టేజ్ లా న్యూయార్క్ లైక్ దేవర్ హియర్ ఇన్ యుఎస్ అండ్ కామికాన్ లా రిలీజ్ చేసిన వాళ్ళు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఐ ఫెల్ లైక్ దే కుడ్ హావ్ డన్ సంథింగ్ లైక్ యునో బెటర్ టాపిక్. మన వాళ్ళు ఇప్పుడు బాహుబలి చేసారు, దట్ ఈస్ సంథింగ్ న్యూ రైట్? అది ఎంత పెద్ద ఇదైంది. రామాయణం ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ స్పోకెన్ సో మెనీ టైమ్స్, వై టచ్ కొన్ని క్లాసిక్స్ ని అట్లనే వదిలేసేయాలి, దాన్ని ఎందుకు గిలకాలు పోయి చేసిండ్రు. బట్ నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఐ డోంట్ నో మీకు ఎట్లా అనిపించిందో. ఇక చూస్తావా అంటే అరే భయ్ పక్క చూస్తావా, థియేటర్ చూస్తావా, పోయి చూస్తా, ఎందుకు చూడ. కానీ ఐ వుడ్ ఐ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ ఐ వుడ్ స్టిల్ గో బ్యాక్ టు రామానంద్ సాగర్స్ ఓల్డ్ రామాయణం ఇఫ్ ఐ ఎవర్ వాంటెడ్ టు సీ. ఆ రాముడు అరుణ్ గోవిల్ ని చూస్తేనే రాముడు చూసిన ఫీలింగ్ వస్తుంది, ఆమెను చూస్తేనే సీత ఫీలింగ్ వస్తుంది మన దీపికాని. సో బట్ ఎనీవే నాకు అట్లా అనిపించింది అనమాట, దట్ యునో ఐ వాజ్ నాట్ లైక్ యునో రావణ్ చూసినప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చింది, రే మస్తున్నాడు కదా యష్ అన్నట్టు. బట్ ఇక దాని తర్వాత ఇక అంత మిగిలిందంతా కొంచెం స్లో స్లోనే అనిపించింది. ఇంకా నాకు ఇంకా ఇంకో ఐడియా ఏం బెటర్ అనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు మొన్న నరసింహ కార్టూన్ అంటే లైక్ యునో యానిమేటెడ్ మూవీ వచ్చింది, అది నేను మా పిల్లల్ని తీసుకోతే ఏం ఎంజాయ్ చేసిండ్రు సినిమా. ఇప్పటికీ కూడా తెలుసా నెట్ఫ్లిక్స్ లో రాగానే ఎవ్రీబడి వాంటెడ్ టు సీ. మా పక్కింటోళ్ళు వాళ్ళు తెలుగోళ్ళు కాదు, అప్పటికి థియేటర్స్ లో తెలుగు మూవీ లేదు, ఐ మీన్ తెలుగు తప్ప వేరే మూవీ లేదు, వేరే డబ్బింగ్ లేదు, ఓన్లీ నెట్ఫ్లిక్స్ లో యూ హ్యావ్ లాంగ్వేజెస్ కదా. వాళ్ళు అయినా పోయి చూసొచ్చారు థియేటర్ లో సబ్ టైటిల్స్ ఉంటాయని, బికాస్ యానిమేటెడ్ మూవీ కిడ్స్ కి ఒక నరసింహస్వామి స్టోరీ చూపిస్తామని. అరే అట్లది అండ్రీ భయ్, టేక్ సమ్ న్యూ కాన్సెప్ట్. మనకి దేవుడు తక్కువైన రా, మనకి ఫైటింగ్ తక్కువైన, టేక్ ఎ న్యూ కాన్సెప్ట్ అండ్ మేక్ ఎ న్యూ మూవీ. వై గో బీట్ అరౌండ్ ద బుష్ విత్ ద సేమ్ ఓల్డ్ థింగ్? వెల్ దట్ ఈస్ మై ఒపీనియన్. బట్ ఎనీవే ఇక మనం ప్రామిస్ చేసినట్టు ఐ హావ్ టు గో ప్లే యూ అ నైస్ సాంగ్ ఫ్రమ్ ప్రభుదేవా బికాస్ హీ ఈజ్ హియర్. ఈ పాట ఇన్ వచ్చిన తర్వాత నేను సైన్ ఆఫ్ చేస్తాను. ఓకే బాయ్.

0: మళ్ళీ
1: యా ఇక ఆపేయాల్సి వస్తుంది ఎందుకంటే రాదు వయసు మళ్ళీ బట్ అట్ ద సేమ్ టైం మనకి టైం కూడా రాదు మళ్ళీ వాపస్. అన్ఫార్చునేట్లీ నేను పోయే టైం వచ్చేసింది అంటే ఏడుకోతలేను, పోయే టైం అంటే ఆడిపోయే టైం కాదు, ఇంటికి పోయే టైం అయిపోయింది. ఇక మీకు బాయ్ చెప్పకుండా ఇట్లా పోవాలి అందుకనే పాటని ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఆపేసిన ఫీల్ కాకర్రీ. మీకు ఇంకా ప్రభుదేవన్ చూడాలి వినాలి అనిపిస్తే మాత్రం డూ నాట్ ఫర్గెట్ హీఈస్ హియర్ ఇన్ డాలస్ అండ్ పర్ఫార్మింగ్ లైవ్ ఆన్ సాటర్డే ఆగస్ట్ 1st. పోండి మంచిగా టెక్సాస్ ట్రస్ట్ సీయూ థియేటర్ కి అండ్ పోయి మంచిగా ఆయన కాన్సర్ట్ చూసి. Okay, and that is all what that's happening this week. And then goodbye jeppe time vachesindi. Everybody who is celebrating happy birthday today and for the through the weekend till next Thursday, I wish you all a very happy birthday, lekapothe happy anniversary, em lekapothe happy Thursday and Friday, Saturday, Sunday or whatever day it is, happy day. Because ee roju aina kuda manam nimmalanga undadam important ani nenu cheppina kada prati sari ade cheptha. Entha mandi intaro entha mandi gurtu pettukuntaro telledu gaani tension adakandri stress teeskokandi. కొంచెం హెల్త్ మీద ఫోకస్ పెట్టండి, టైం కి తినండి, కంటి నిండా అనుకోండి అండ్ టెన్షన్ పెట్టుకోకండి, వాకింగ్ చేయండి. ఇంత ఎండలో ఏం వాకింగ్ చేయాలి అను అంటే ఇంటి లోపల అట్లీస్ట్ ఎయిర్ స్క్వాట్స్ చేయండి. నేను మొన్న మహిళ చెప్తున్నా 10-10 నిమిషాలకు అంటే అర్ధగంటకు ఒక 10-10 స్క్వాట్లు చేసినా కూడా జస్ట్ ఏం వెయిట్ లేకుండా ఒక 10 స్క్వాట్స్ త్రూ అవుట్ ద డే చేస్తే కూడా మస్తు వర్కౌట్ అవుతుందంట. సో చిన్నది, దానికి ఏం బిగ్ పెద్ద బలం ఎత్తుమంటలేను, వెయిట్ ఎత్తుమీద కొట్టుకోమంటలేను. సో జస్ట్ చిన్న చిన్న స్క్వాట్లు చేయండి, వాక్ చేయండి, మధ్యలో జరసేపు ప్లాంక్ నిలబడండి, జస్ట్ వాట్ ఎవర్ గోడ ఉంటది కదా గోడకి జర కుర్చీలక కూర్చొని జరసేపు, ఎవ్రీథింగ్ హెల్ప్స్ ఫర్ యూ టు జస్ట్ గెట్ ఎ లిటిల్ బిట్ హెల్దీ. ఇక అట్లా చేస్తేనే మంచి బాడీ వస్తుంది, మంచి ఫిట్ అవుతారు, మంచిగా యూనో పాస్టులు కూడా వస్తుంది అండ్ మంచిగా హ్యాపీ కూడా ఉంటారు. వెన్ యూఆర్ హెల్దీ యూఆర్ హ్యాపీ. అండ్ హీట్ వేవ్ నడుస్తుంది, మంచిగా వాటర్ తాగండి, సన్ స్క్రీన్ పెట్టుకోండి, ఎప్పుడు చెప్పే ముచ్చట్న ఇది. బట్ మేక్ ష్యూర్ దట్ యూ గెట్ ఎ గుడ్ గుడ్ గుడ్ స్లీప్, అది చాలా ఇంపార్టెంట్. ఇక నేను పోయే టైమ్ అంటే బాయ్ బాయ్ చెప్పి స్టూడియో క్లోజ్ చేసే టైం అయిపోయింది. And this is your Anu on Doom Dhamaka. I think we did Dhamaka today because of the calls I had. I love it. Sports fan lame feel ga kandri mucchetlu mala next week jepta me ajinkya rahane ivala retire ayipadan feel ga kandri. There is more to life. He is retired but he is happy. Isar ekko cover cheyalekapona sports, but we'll talk about sports, more sports next week. So I will try to cover everything. Until then, chalo shabakar, good night. Until next week fir milenge. మళ్ళా నెక్స్ట్ వీక్ పట్టుకొస్తా మీకు మంచి మంచి ముచ్చట్లు. మీరు చాయ్ తెచ్చుకోండి లేకపోతే కార్ లో కూర్చోండి, నేను మాత్రం స్టూడియోలో కూర్చోండి మీతో పెడతా ముచ్చట. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇక మనల్ దాయే మన స్టైల్లో గుడ్ నైట్ చెప్పకపోతే ఎట్లా? దేర్ వీ గో, బాయ్. అయ్యా నా బాయ్ ఇక పాట పెట్టే టైం లేదు.

0: మ్యూజిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 PM.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ట్రియునో
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇస్తినమ్మవాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తుంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస ఔసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేషనల్
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

சரணமையப்பா பள்ளி கட்டி.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతలో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: ఎన్ రాణగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ
3: చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పెచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజదాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజదాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజదాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, indiga thoduga Radio Surabhi, America lo
1: trending. You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్?
3: ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయులో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
4: Istilamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survey mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
11: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
12: దిస్ ఇస్ కోటి.
13: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
14: రేడియో సురభి,
15: రేడియో సురభి,
16: రేడియో సురభి,
17: రేడియో సురభి,
0: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఏ ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో groups WhatsApp
5: Rajulas Kitchen to free delivery options and guaranteed best in class taste. For bookings call 9728797999.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosam aina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
9: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Hi, I am Ramgopal Varma.
12: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
13: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
14: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
9: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
3: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ నా
2: దేనికి రో
1: ప్రభు దేవా డాలస్ కి వస్తున్నాడట
2: ఆర్ యూ సీరియస్
3: ఎగ్జాక్ట్లీ అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సిస్ట్రా సీయు లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్ ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి బుక్ యూర్ టికెట్స్ టుడే కాల్ 248-233-3828
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming Palembari Farms visit vvfagtech.com or call 848-244-0213
5: Ade 9 to 5 same desk same routine me entrepreneurial journey modal pettandi india bazaar to be your own boss and run a thriving grocery business fresh produce nunchi authentic indian essentials varaku india bazaar meek andistundi the brand and the support for a perfect success story for more information call or visit indiabazaarfranchisee.com india bazaar franchisee your business your future starting
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ స్టే ఇన్ఫార్మ్డ్ స్టే కనెక్టెడ్ బికాస్ హెల్ప్ ఈస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్
7: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com
8: హాయ్ నేను రామ్గోపాల్ వర్మ
9: అందరికి నమస్కారం నేను మీ విఎన్ ఆదిత్య
10: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్
11: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి
12: రేడియో సురభి
13: రేడియో సురభి
10: రేడియో సురభి
11: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
4: అక్క. లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జా.
6: డు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి రేడియో సురభి.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్

0: future. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com ఆర్ contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
11: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
12: దిస్ కోటి.
13: దిస్ హరి శంకర్.
12: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
3: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: మీ శ్రీనివాస
3: హరిశంకర్.
2: రేడియో సురభి 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ

0: is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్ for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvadu

0: skills, calibration, knowledge, though, neeku best experience andistaru. From basic to premium, we cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎం రాముగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినా. మోసం చేస్తా ఉంది తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు?

0: Your promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్ మై ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: Hi, I'm Ramgopal Varma.
4: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి రేడియో సురభి.
7: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: ట్యూన్ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
6: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ బాగున్నా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూన్ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Come on, clap.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वि मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् विविएफ् एक्टेक् ऐएन्सी वल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् विविएफ् एक्टेक् ऐएन्सी ईस् योर् calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unfor taste. Yantante, malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business, Indian audience ki రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538
8: కవింతలకి కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: Media room screen size gurinchi tension padtunara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: దగ్గరగమనే తూరు పుదిసా పడమరని సై ముగిసెనే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, any specials me dagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B exceeded special thali, misi vella pa, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus stem, aamki paneer tikka, vichami kava paratha.
2: Huh? Endi bro, gani yappino, and specials matrame adina.
1: Inka onne, chappan dara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Boring long drives ki, tiring work hours ki, Okate solution. Radio Surabhi, America lo Telugu restam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీ with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar ఫ్యామిలీ ఎవ్రీడే ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538
5: Istinamma vayanam puchukundi vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surabhi main mee intiki raavalanu meer anukunte mee aahvanani tinyurl.com/suravilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచిలి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరాటా కూడా.
7: ఎందుకు బ్రో గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business for the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: IPL matches aina, kotta movie release aina, news edaina, timer aina, diga thodga Radio Surabhi, America lo telugistam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
10: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design

0: at 919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
4: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
3: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్

Yes, morning, Dallas Dead, Dhanatana Vinash, so DFW, morning vibes vinastunnaru. Yes, radio Surbhi Vintu sounds like home antunnaru. ఇలాంటి టైంలో ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఒకటి వెతుక్కున్నా భలే అనిపించింది. సో మీకు ఇప్పుడు ఆఫ్టర్ మన మన అంటే ఒక స్పిరిచువల్ యాంగిల్ అండ్ మైథాలజికల్ యాంగిల్ అండ్ ఇంకా అన్ని విధాల యాంగిల్స్ లో చెప్పగలిగినంటే, సో బేసికల్లీ మనం ఒక ఒక లైఫ్ తీసుకున్న తర్వాత ఆ లైఫ్ కి రిలేటెడ్ అన్ని పనులు సాధించేసిన తర్వాత దాని తర్వాత బేసికల్లీ ఆఫ్టర్ ఆర్ వి లీవ్ అవర్ బాడీస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. సో బేసిక్ గా ఒక చిన్న స్క్రూటినీ జరుగుతుందంట. ఏంటి అంటే ఆ స్క్రూటినీ, బికాజ్ ఇప్పుడు మంచి పనులు చేశాడా చెడ్డ పనులు చేశాడా, ఓకే చెడ్డ పనులు చేశాడంటే దానికి రిలేటెడ్ నియమధర్మరాజు దగ్గర ఒక ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వేర్ వీ నీడ్ టు టేక్ పనిష్మెంట్స్ రిగార్డింగ్ దట్. ఆ పనిష్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత మన స్వర్గానికి పంపిస్తారట. ఆ స్వర్గానికి పంపించిన తర్వాత దెన్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ అగైన్ ద లైఫ్ ఫార్మ్స్ టేక్స్ ఎందర్ సోల్ అండ్ ఇట్ రిపీట్స్. సో బేసికల్లీ లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్న పాయింట్ గురించి ఏమవుతుంది ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మోక్షం అన్న కాన్సెప్ట్ గురించి విన్నారా? మోక్షం ఎప్పుడు వస్తుంది అని అంటే మాత్రం ఈ ఎండ్లెస్ లూప్ ని మనం బ్రేక్ చేసినప్పుడు వస్తుందంట. ఆ ఎండ్లెస్ లూప్ ని ఎలా బ్రేక్ చేయాలి అంటే మన జైల్లో నిజంగా ఏ కర్మ అనేది ఇంకా మిగిలి ఉండకూడదు, దట్ వీ నీడ్ టు కంప్లీట్. సో అది అది ఫినిష్ అయిన రోజు ఎండ్లెస్ లూప్ నుంచి బ్రేక్ అవుతా ఉంటా. ఏంటవి, నువ్వేనా పొద్దున్న ఈ యాంగిల్ లో మాట్లాడతావు నువ్వు అంటే, అంటే కొంచెం మీకు కొత్త రకమైన కాన్సెప్ట్స్ చెప్పడానికి నేను కూడా కొంచెం చదువుకుంటున్నాను. ఆ చదువుకున్న తర్వాత ఓ నిజంగా లైఫ్ ఆఫ్టర్ డెత్ హౌ ఇట్ విల్ బీ, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద హోల్ వరల్డ్ ఈస్ రియలీ థింకింగ్ అబౌట్ అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది. సో అందుకే షేర్ చేసుకుందామని ఇట్లా బ్రేక్ ఇచ్చాను అనమాట. అదే సంగతి ఇప్పుడైతే మాత్రం మీకు ఇలాంటి విషయాలు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి రెడీ అయిపోతూ ఓ మంచి పాట ప్లే చేద్దాం. అండ్ నా కాల్ చేసి సరదాగా మాట్లాడాల్సిన నెంబర్ 9726361966 ఈజ్ మై కాల్ నెంబర్. మీన్ వైల్ వీటన్నిటి నుంచి దాటి నాకు లైఫ్ చాలా బెటర్గా ఇవ్వు స్వామి అని ఒక ఆయన ఎవరు అడుగుతున్నారు, గోవింద గోవింద అంటూ ఆయన బాధ్యండి వినేది ఒకసారి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: మై డియర్ వైజాగ్ వాస్తవ్యుల్స్, ఎవరైనా గనక ఇప్పుడు నేను చెప్పే మాట మీరు వినేస్తూ ఉంటే మీలో ఉన్న ఎనర్జీ డబుల్ అయిపోయి ట్రిపుల్ అయిపోయి అసలు మ్యాడ్ మ్యాక్స్ అయిపోతారు మాట, మామూలుగా ఉండదు. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటుండే ఓన్లీ ఆన్ రేడియో సురభిలో వింటుంటే సౌండ్స్ లైక్ హోమ్ అని అంటుంటే, ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా రీసెంట్ గా గట్టిగా వినేస్తే ఓకే. సో మీరు లాస్ట్ టైం ఇండియా ఎప్పుడు వచ్చారు అంటే అవి అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డెకేడ్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ మరి ఇండియా ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు? తెలియదు అవి అంటే, ఇంకా తెలిసింది బట్టి ట్రంప్ ఫ్లెక్సిబిలిటీస్ బట్టి ఇవన్నీ అంటే. బట్ ఇఫ్ ఐ టెల్ యూ, జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ చూడడానికి మీరు మళ్ళీ ట్రావెల్ చేస్తే బాగుంటుంది అంటే, ఇస్ ఇట్ రియల్లీ వాట్స్ హ్యాపెనింగ్ అని అంటే, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో డిస్కషన్ అవుతోంది, అవుతోంది, రేపు వచ్చేస్తుంది, మాపు వచ్చేస్తుంది, అప్పుడైపోతుంది, ఇప్పుడైపోతుంది, ఏదైతే డిస్కషన్ అయ్యిందో ఫైనల్లీ రేపు మోదీ గారు వచ్చి దాన్ని లాంచ్ చేయబోతున్నారు. సో మొత్తం ఫొటోస్ అవన్నీ వచ్చాయి అంటే చాలా బాగా రెడీ అయింది అన్న దాని గురించి ఆయన అఫీషియల్ గా ఏంటి ట్రిపులర్ బీజియం పాడి పోస్ట్ పెట్టారు, అది సంగతి. సో ఏమవుతుంది ఎయిర్పోర్ట్ వస్తే ఏం మ్యాజికల్ జరిగిపోతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ ట్రావెల్ బెటర్ అవుద్ది ఒకటి, అది పక్కన పెడితే ఎప్పుడో శంషాబాద్ దగ్గర ఉన్న రేట్లు ఏంటి, ఇప్పుడున్న రేట్లు ఏంటి, ఎప్పుడో అంటే ఎక్కడెక్కడి నుంచో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం వేస్తున్న రోడ్లు ఏంటి, ఓవరాల్ ఏంటి, దాని చుట్టుపక్కల జరిగే పంచాయతీలు ఏంటి, అసలు ఎన్ని ఎవరు మాట్లాడినా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసిన ఎయిర్పోర్ట్ అతి చేరువులు అని చెప్తూనే ఉన్నారు కదా. సో అలాంటి మ్యాజిక్లన్నీ జరగడానికి చాలా చాలా చాలా చాలా ఆస్కారం ఉందని చెప్పి ట్రేడ్ చెప్తోంది అనమాట, అది సంగతి. సో మీరు వైజాగ్ వెళ్ళండి, ఎస్పెషల్లీ భోగాపురం దగ్గరలో ఉండుంటే గనక అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు మాత్రం సైలెంట్ గా ఉండడానికి అస్సలు వీలు లేదంతే ఓకే. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. అదేనా, అస్సలు ఆగద్దు, ఫోన్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజు చేయాలి, రేపు నేను రాను కదా, అది వీకెండ్ కదా. సో 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఓ ఏంటో క్యాజువల్ గా పిలిచాను వైజాగ్ నగరంలో.

Yes, we are back. Dev Dhanadhan Avinash, DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Yes, ippudu traffic weather ela undanado look esiste 83 ippudu mellaga roju gadiche koddi 90 100 103 kuda ellaboyela undi master. Excessive heat edaithe undo ee roju koncham ఎక్స్ట్రా ఆయిల్ పోసుకున్నట్టుంది, ఇంకొంచెం ఎక్కువ ఎక్కువగానే వేడిగా ఉండబోతుంది. మన ఫ్రైయింగ్ ప్యాన్ మీద పెట్టేలా ఉందన్నమాట, అది సంగతి. సో మోస్ట్లీ సన్ అండ్ హాట్ టెంపరేచర్ టైయింగ్ ద రికార్డ్ హై ఫ్రమ్ 2012 అని అంటుంది. హీట్ విల్ బి డేంజరస్ అండ్ మినిమైజ్ అవుట్డోర్ యాక్టివిటీ. రాత్రి అయితే ఒక 20 వరకు ఉండొచ్చు, బట్ యాజ్ అ హోల్ గా మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సినారియో. మరి ఇలాంటి టైంలో ఎలాగో వారం రోజుల్లో స్కూల్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి అని తెలిసినప్పుడు కాస్త లైట్ గా పిల్లలతో స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడే తీసుకోవచ్చు కదా, ఏమంటారు? ఓకే. అండ్ రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది, ఏంటి తెలుసా? ఫ్రాన్స్ లో అంట ఒక కంపెనీ, ఇండియన్ కంపెనీనే, అంటే ఇండియన్ కంపెనీ అంటే ఇండియన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీకు తెలిసిందే కదా. ఒక పర్టికులర్ వర్కింగ్ విధానాలు ఉండవు, ఇంకొంచెం పుష్ చేస్తారు, పుష్ చేసి ఇంకొంచెం ఇంకొక గంట చేయండి అని చెప్పి అట్లా చేయిస్తూ ఉంటే దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 2 కోట్లు ఫైన్ వేశారంట. 2 కోట్లు వాళ్ళు. మీ వర్కింగ్ స్టైల్ కొంచెం శృతి తప్పుతుందండి, కొంచెం చూసుకోండి మీ కంపెనీది అని చెప్పి. అది ఆ పెద్ద ఆయన ఒకప్పుడు వై నాట్ 70 అవర్స్ అని చెప్పారంట. అది అంటే ఇండియాలో అంటే డబ్బులు కావాలి కాబట్టి ఏదో చేస్తారండి. ఫారెన్ వాళ్ళు అలా కాదు కదా, గవర్నమెంటే వాళ్ళ సైడ్ ఉంటుంది కాబట్టి ఏదో జరుగుతుంది. అది మ్యాటర్ ఏమాట కామాటే మాస్టరు, ఆ ఊహ ఎంత బాగుంది. గవర్నమెంట్ టేక్స్ యాక్షన్ టు నాట్ టు ఇంపోజ్, యూనో, ఇలాంటి ప్రెషర్ పెట్టద్దు పిల్లల మీద అని చెప్పి. అది సంగతి. మెయిన్ వైల్ ఇలాంటి సిచ్యువేషన్ గురించి ఒక ఊరు లవ్ స్టోరీ నుంచి ఒక పాట ఇద్దాం అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్, చాలా అయిపోయింది సినిమా నుంచి ఒక పాట విని. కుదిరితే 2 ప్లే చేయడం ట్రై చేస్తా టైం ఉంటే, బట్ ఒక సాంగ్ అయితే పక్కా ప్లే చేస్తున్నా. కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అప్పట్లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ దుమ్ము దులిపేసింది థియేటర్ లో. వెరీ వెరీ వెరీ వెరీ ఫ్రెష్ మూవీ, అప్పటికి చాలా బాగుంటుంది.

తొమ్మిది పావు, తొమ్మిదిన్నర, పది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో, వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Istilamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
4: Yes, we are back. Dev Dhanadana Vinash to DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3. Dallas, number one radio station. ఇది ఎలా ఉంటుంది? Sounds like home. అది వీకెండ్ దగ్గరకు వచ్చేస్తే పెద్దగా స్ట్రెస్ ఉండదు అనమాట. ట్రాఫిక్ లో హాయిగా ఆడుతూ పాడుతూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకోండి, లవ్ ఫీల్డ్ సైడ్ నుంచి వెళ్ళచ్చు హాయిగా. మళ్ళీ ఎవరు అవుతారు? ఎవరు అవ్వరు. లేదా ఓక్లీ నుంచి డాలస్ నార్త్ వాల్ వెళ్ళాలనుకోండి, వెళ్ళచ్చు. ఎవరు ఆపుతారు మనల్ని? మనల్ని కూడా ఆపేది. అన్న జోన్ లో హాయిగా వెళ్ళచ్చు. ఒక్క డౌన్ టౌన్ ఏరియా దగ్గర మాత్రం సెంటర్ లో తిరుగుతున్నప్పుడు కొంచెం చేయి తూచి పక్కన వాళ్ళని గురించి కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలి, తప్పితే మిగతా ఎక్కడ ఏది లేదనమాట. I-35 East అండ్ I-30 HOV, ఎస్పెషల్లీ డౌన్ టౌన్ ఏరియా స్ట్రెచ్ లో మీరు ట్రావెల్ చేస్తుంటే కనుక కొంచెం లైట్ గా కొరచు వెయిటింగ్ అను అంతే. అది ఫోర్ట్ వెల్ ప్రజలకు మాత్రం ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా ఒక చోట పొద్దున్న లేవగానే ఏంటి ఇది కొత్తగా అనుకుంటే మాత్రం, సౌత్ వెస్ట్ ఆర్లింగ్టన్ సైడ్ నుంచి ఫారెస్ట్ హిల్ సైడ్ మీరు వెళ్తుంటే గనక, ఎస్పెషల్లీ షెరీ కేప్ హార్ట్ నేచర్ ప్రిజర్వ్ దగ్గర ఏరియాలో యు మైట్ సీ సమ్ స్లో డౌన్. మరి మీరు డౌన్ అవ్వకుండా అప్పవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఇలాంటి క్రింజ్ జోక్లు ఆపేయాలంటారా? అది అవ్వదమ్మా. వీలైతే ట్రై చేశాను బట్ పని అవ్వట్లేదు. బట్ ఇందాక నేను గుర్తు చేసిన ఓ అండర్ రేటెడ్ ఆల్బమ్ నుంచి ఇంకొక పాట ప్లే చేస్తాను, దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఒక హెల్త్ టిప్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? దిస్ సాంగ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద మూవీ ఉయ్యాలా జంపాలా. అండ్ ఈ పాట ఉంటుంది మాస్టరు, ఈ అమ్మాయి వాయిసే చాలా చాలా చాలా ఎసెట్ ఈ పాటకి. ఓకే, సో ఇంకొక పాట దీని తర్వాత ప్లే చేస్తాను. వేర్ ద గర్ల్స్ వాయిస్ ఇస్ ద రియల్ ఎసెట్. ఓకే, సో ప్రెజెంటింగ్ యూ వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఉయ్యాలా జంపాలా. నిజంగా ఇది నేనేనా?

0: ఎస్ అజిత్ సింగ్ అని వదిలేస్తే హిందీలోకి వెళ్ళిపోయేలా ఉన్నారు. దే ధనాధన వినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ వింటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఇప్పటిదాకా దగ్గర దగ్గరకు రెండు పాటలు వేసాను ఫ్రమ్ ద మూవీ ఉయ్యాల జంపాల. ఈ ఆల్బమ్ ఏంటి కొంచెం వినగానే కొంచెం కొత్తగా ఉంది, పెప్పిగా ఉంది మీకు అనిపిస్తే గనక, ఇట్ ఈస్ కంపోజ్డ్ బై సన్నీ ఎంఆర్ అండ్ దిస్ కంపోజర్ ఇస్ ద ఓన్లీ పర్సన్ ఇన్ అవే హూ మేడ్ అర్జిత్ సింగ్ సింగ్ ఇన్ తెలుగు. సో అర్జిత్ సింగ్ పాటలు ఎప్పుడు హిందీలోనే విని ఆనందపడే వాళ్ళకి బాబు అర్జిత్ సింగ్ తెలుగులో కూడా పాడాడు అని చెప్పుకోవచ్చు మీరు, అది సంగతి. ఎనీవేస్ రిటైర్మెంట్ ఇచ్చేసాడు ఆయన, ఇంకా పేబ్యాక్ సింగింగ్ చేయను అని చెప్పి. బట్ యా చూడాలి, నెవర్ సే నెవర్ అన్నట్టు ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి రావచ్చేమో స్పైడర్ మ్యాన్ లాగా, వాట్ హ్యాపెన్స్ చూడాలి. అండ్ ఈ టైంలో మా మూర్తి గారు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కొంచెం నెమరేసుకుంటాం కదా, దాని గురించి ఇప్పుడు ఈ టైం అనమాట. ఓకే, నాకు ఒక మరీ చెడ్డలవాటు ఉంది మా మూర్తి గారితో, అది కొంచెం మొన్న పంచుకున్నాను అనమాట. అదేంటంటే లేచి లేవంగానే ఒక పావు గంట అవ్వగానే కాఫీ కాఫీ నురగున్న కాఫీ కావాలి అని చెప్పి గొడవ పెడుతూ ఉంటాను అనమాట. అది సో మీరు లేచిన వెంటనే కాఫీ తాగుతుంటే గనక యాక్చువల్లీ నువ్వు వేస్ట్ చేస్తున్నట్టు అని చెప్పేసి అన్నాడు. అర్థం కాలేదు అని అంటే, యువర్ కార్టిసోల్ యువర్ బాడీస్ న్యాచురల్ వేకప్ హార్మోన్ ఆల్రెడీ పీక్స్ 30 to 45 minutes ఆఫ్టర్ యూ రైజ్. అంటే నువ్వు లేచిన 30 to 40 నిమిషాలకు రైజ్ లో ఉంటుంది. ఆ టైంలో కాఫీ తాగడం వల్ల ఒక ఇంజిన్ ఇంకా టర్బో చార్జ్ చేసినట్టు అనమాట. సో హియర్ ఇస్ ద ట్విస్ట్. ఒక రీసెంట్ స్టడీలో ఏం తెలిసింది అంటే, టైమింగ్ మ్యాటర్స్ మోర్ దాన్ ఎనర్జీ అని అంటున్నారు అనమాట. అది సో రీసెర్చ్ పబ్లిష్డ్ ఇన్ ద యూరోపియన్ హార్ట్ జర్నల్ ట్రాక్డ్ కాఫీ డ్రింకర్స్ అండ్ ఫౌండ్ పీపుల్ హూ డ్రాంక్ కాఫీ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ హ్యాడ్ లోవర్ హార్ట్ రేట్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అండ్ ఎర్లియర్ డెత్ అని అంటున్నారనమాట. సో ఇక్కడ అన్ని విధాలుగా లాంజివిటీ పెంచుకోవాలి, మనం ఎక్కువ కాలం బతకాలి అని అంటే కాఫీ లేచిన వెంటనే కాదు, బట్ టైమింగ్ లో ప్రాపర్ గా పొద్దున్నే తాగండి. అది ఇట్స్ నాట్ జస్ట్ వెన్ యూ వేకప్ బట్ వెన్ యువర్ హార్మోన్ సేస్ ఎస్ వీళ్ళు కాఫీ తాగరా అని చెప్పి. అదేంటోనండి, నాకు ప్రతి పూట చెప్తూనే ఉంటుంది, ప్రతి మాట అంటూనే ఉంటుంది, వీళ్ళు కాఫీ తాగు అని చెప్పి. ఇన్నోడు బాగా చేయడరా అని అన్నారు మా మూర్తి గారు. అది సో ఈ విషయాన్ని పక్కన పెడేస్తే, అప్పట్లో ఒక ఆయన కాఫీ సంఘం నాకు తెలియదు కానీ ఛాయ్ గొప్పతనం చెప్తానన్నమాట, చెప్పారు కూడా. సో ఆయనే పాట పాడారు ఈ పాట. ఇది ఏ మూవీలో ఉందో ఎవరైనా గెస్ట్ చేయగలరా, ట్రై చేయండి. సాక్షాత్తు పెద్ద ఆయనే పాడారు ఈ పాట ఛాయ్ గొప్పతనం చెప్తూ. ఇది ఏ సినిమాలోనిది? 9726361 ఇస్ మై కాల్ నెంబర్.
1: మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరు.

అవుతుంది రామకోటి చాయ్. చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్.

0: ఏమున్నాండి? సూపర్. లేకపోతే చాయ్ చీచి అంటారా? ఇంకన్నా ఉంటానండి. నమస్కారం.
1: బాక్స్ తో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోవాల్సిందే. దే ధనాధన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ లో డాలస్ వింటున్నారు. మరి ఈ టైంలో ఇందాక నేను అడిగాను క్వశ్చన్, ఈ పాట ఏ సినిమాలో ఉన్నది అని చెప్పి. సో ఇందాక మరి సంధ్య గారు ఫోన్ చేసి, సంధ్య గారు ఏమన్నారంటే మృగరాజు అని రైట్ ఆన్సర్ చెప్పేశారు. అది సంగతి. సో అలాగే కాఫీ గొప్పతనం గురించి కూడా ఎవరైనా ఒక పాట రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ థింక్ ఎవరైనా మనం రాసిస్తే పోలా, అది ట్రై చేద్దాం. బట్ మీన్ వైల్ ఐ మేక్ యూ లిజన్ టు అ సాంగ్. ఓకే, ఐ మేక్ యూ లిజన్ టు అ సాంగ్. అరౌండ్ ఎంత టైం ఉందో తెలియదు. ఓకే, ఇప్పుడు వద్దులేండి, తర్వాత వినిపిస్తా. బట్ ఇప్పుడు మనం మాట్లాడాల్సిన టాపిక్, ఈరోజు డిస్కషన్ ఏంటి అని ప్రవేశపెట్టాల్సిన టైం వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే గత వారంగా జనాలందరూ ఫస్ట్ డే మిడిల్ రో ఎక్కడ దొరుకుతాయి టికెట్లు అని చెప్పి తెలుగు రాష్ట్రాలలో, ఇన్ఫాక్ట్ టెక్సస్ రాష్ట్రాన్ని కూడా కలిపి చెప్తున్నా అనమాట, తెలుగు రాష్ట్రాలలో టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఏ రకమైన స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకెళ్లాలి, అది ప్రాపర్ కరెక్ట్ గా ఫాల్స్ కరెక్ట్ గా చేశాడా, అది ప్రాపర్ మెజర్మెంట్లు ఉన్నాయా, అవి మనకు పడుతున్నాయా, పడకపోతే వేరే ఏ ప్లేస్ నుంచి తెచ్చుకోవాలి, ఇదే డిస్కషన్ నడిచింది అనమాట. సో ఫర్ మీ, ఫర్ ద పర్సన్ హూ వాచ్డ్ స్పైడర్ మ్యాన్ ద ఫస్ట్ ఎవర్ స్పైడర్ మ్యాన్ టోబీ, తర్వాత మెల్లమెల్లగా నాకు ఆండ్రూ గార్ఫీల్డ్ వరకు బాగానే పరిచయం ఉండే, బట్ టామ్ హాలండ్ విషయంలో కొంచెం అంత కనెక్టెడ్ లేను. ఓకే, అంత కనెక్టెడ్ లేను అనమాట. సో వాజ్ లైక్ ఓకే ఫైన్ అన్నట్టున్నా, అవెంజర్స్ లో పెట్టారు స్పైడర్ మ్యాన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ డిస్కనెక్టెడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఒరే నార్మల్ ఇట్లా నొక్కితే రావాలరా స్పైడర్ మ్యాన్ కి, మెషిన్లు పెట్టుకోవడం ఏంట్రా అన్న పాయింట్ కి డిస్కనెక్టెడ్ నేను. బట్ మొన్న రీసెంట్ గా లాస్ట్ పార్ట్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ ఎప్పుడైతే చూసానో, అప్పుడు స్పైడర్ వర్స్ లోంచి ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ ఎప్పుడైతే వచ్చారో, టోబీ, ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ టామ్ హాలండ్, వీళ్ళు ముగ్గురు ఒక్క మూమెంట్ లో ఎప్పుడైతే కలిసారో, ఓకే ఫైన్, ఇది కూడా మన యూనివర్సే, ఇది కూడా మనదే అని చెప్పి ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అది సంగతి. సో ఈరోజు ఆ స్పైడర్ మ్యాన్ మానియా గురించి మనం మాట్లాడదాం అని అనిపించింది అనమాట. సో టు స్టార్ట్ విత్, ఇందాక నేను అనుకున్న లాజిక్ ప్రకారం ప్రతి ఒక్కరికి స్పైడర్ మ్యాన్ అంటే ఓకే ఫైన్, ఈ స్పైడర్ మ్యాన్ నాకు ఇష్టం అని చెప్పడానికి రకరకాలకి ఒక్కొక్కరికి ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట. సో ఈ రోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటిదాకా ముగ్గురు స్పైడర్ మ్యాన్లు చూసాం మనం, ఓకే, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా, ఐ థింక్ నా చిన్నప్పటి మీ చిన్నప్పుడు కొంచెం వేరు కాబట్టి సరే ఓకే. సో ఇప్పటిదాకా ముగ్గురు స్పైడర్ మ్యాన్లు చూసాం మనం, ఒకటి టోబీని చూసాం ఫస్ట్ ఎవర్ స్పైడర్ మ్యాన్, అండ్ దాని తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ చూసాం, దాని తర్వాత టామ్ హాలండ్ చూసాం. సో ఈ ముగ్గురు స్పైడర్ మ్యాన్లో మీరు ఎక్కువ ఏ స్పైడర్ మ్యాన్ కి రిలేట్ అవుతారు నాకు చెప్పండి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద పర్సన్ హూ మేక్స్ అస్ ఫీల్ దట్ ఎక్కడో చోట మనం కూడా సాలిడ్ మనుషులమే.
2: 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Oh, hello, dinner plans endi. Group lo RM support chesalaru.
5: What a dare, completely exhausted. Dinner plans endi.
6: Nene em undaledi roju dinner ki. Dinner plans endi.
3: Every time, ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, Irving, Texas. Visit madiraandmasala.com.
7: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చాం అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా. అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
12: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
12: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: 151 North Nolan Drive, South Lake, Texas. Or call them at 817-819-8888.
1: Hi, Nenemi R.T. Patnai. America Law, Motamodi 24-7 Radio. Radio Surabiani. What the frequency does not are 107.9 FM HD3. Me under the frequency tune Jeskuni, Radio Minutes. Good luck, Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Let's get back and we are becoming the Spider-Man's Woman's Whatever. Dead Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station in Tunar. So, first ever Spider-Man choosi. నాకు గుర్తుండిపోయిన మెమరీస్ అండ్ అసలు అది మైండ్ లో స్టిల్ ఆ వారం అంతా ఎలాంటి ట్రాన్స్ లో ఉందో నేను మాటలు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో మీకు ఇప్పటిదాకా స్పైడర్ మ్యాన్ లో ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ వచ్చారు ఇప్పటిదాకా, ఒకటి టోబీ, ఇంకొకళ్ళు ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ ఇంకొకళ్ళు టామ్ హాలండ్. సో ముగ్గురులో మీకు ఫేవరెట్ ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అండ్ నా ఫేవరెట్ ఎవరు నేను ముందే చెప్తాను. సో ఆబ్వియస్లీ నాకు టోబీ హ్యాస్ దిస్ పర్సనల్ స్పెషల్ ఫీలింగ్ నాకు. అంటే ఇప్పుడు బయట తినే ఫుడ్ లో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అన్నట్టు ఈయన ఆర్గానిక్ స్పైడర్ మ్యాన్ అన్న ఫీలింగ్ నేను చాలా స్పెషల్ ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మన ఒక సాలిడ్ కుడుతుంది, ఆ సాలిడ్ నుంచి స్పైడర్ మ్యాన్ అవుతాడు, నన్ను మనోడికి రియల్ గా వెబ్ వస్తుంది, ఏ మెషిన్ పెట్టుకోవట్లేదు అన్న ఫీలింగ్ లో ఉన్నాను అనమాట నేను. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ దట్ స్పైడర్ మ్యాన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఎంతమంది హీరోలు వచ్చినా ఏమొచ్చినా మనం చిన్నప్పుడు చూసిన ఫస్ట్ అవర్ హీరో స్పెషల్ ప్లేస్ లో ఉన్నట్టు, అలా ఆ విషయంలో మాత్రం టోబీ స్పెషల్ ప్లేస్ లోనే ఉంటాడు. ఎందుకు అని అంటే ఇంకొకటి, ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ ఎవర్ మన నుండి సాలిడ్ కుట్టినప్పుడు ఆ నెక్స్ట్ డే లేవగానే స్పెట్స్ లేకుండా కనిపించడం, లేదా వేళ్ల దగ్గర చూసినప్పుడు లైట్ గా నిజంగానే ఆ స్పైడర్ మ్యాన్ తాలూకా నెయిల్స్ లాంటివి రావడం, మనోడు తనంతటి తనే ఫస్ట్ టైం ఆ వాల్ ఎక్కడం, వెబ్ వేయడం, ఇవన్నీ మనం చూసి చూసి అప్పా ఇది కదరా బీయింగ్ స్పైడర్ మ్యాన్ అంటే అట్ సమ్ పాయింట్ ఐ కుడ్ ఆల్సో లివ్ త్రూ ఇట్ అది. సో ఆర్డర్ వైజ్ గా చెప్పాలి అని అంటే మాత్రం ఫస్ట్ టోబీని. ఓకే, సో ప్రపంచం అంతా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మానియాలో ఉంది, ఈ ఐమాక్స్ లో చూడాలి, ఎంత పెద్ద స్క్రీన్ లో చూడాలి. నిజంగానే మనం కూడా న్యూయార్క్ లో పైన అదేంటి పైన బిల్డింగ్ నుంచి దూకిన ఫీలింగ్ మనం కూడా ఎక్స్చేంజ్ తీసుకోవాలి అని చెప్పి తండోప తండాలుగా వెళ్తున్నారు. దగ్గర దగ్గర ఫస్ట్ డే ఓపెనింగ్ చాలా బీభత్సంగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఇన్ఫాక్ట్ ఓన్లీ ఇండియా వైడ్ ఇట్ మేడ్ అ గ్రాస్ ఆఫ్ 78 crores. హాలీవుడ్ లో ఏ సినిమాకి రాని కలెక్షన్లు వచ్చినాయి అది. సో ఆ రేంజ్ హడావిడ్ నడిచింది అండ్ నడుస్తుంది కూడా. అండ్ స్టిల్ ఈ వీకెండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ ఆన్ రికార్డ్ నెంబర్. చూసిన వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. సో ఈ టైంలో స్పైడర్ మ్యాన్ గురించి ఇంతలా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పటిదాకా ముగ్గురు స్పైడర్ మ్యాన్లు ఉన్నారు. 2002లో ఒకటి వచ్చింది, తర్వాత 2009-10 ఒక స్పైడర్ మ్యాన్ షిప్ మారాడు, తర్వాత సమ్వేర్ 14-13 అప్పుడు ఇంకొక స్పైడర్ మ్యాన్ కి మార్వల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇట్ చేంజ్డ్. సో వీళ్ళు ముగ్గురులో మీ పర్సనల్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ ఎవరు అని అడుగుతున్నాను అనమాట. ఓకే, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. మీరు మాత్రమే కాదు, మీ పిల్లల చేతి కూడా మాట్లాడించండి, ఎందుకంటే వాళ్ళు డెఫినెట్లీ టామ్ హాలండ్ పేరు చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ హ్యావ్ అ కాన్వర్సేషన్, ఫన్ కాన్వర్సేషన్ అబౌట్ ద స్పైడర్ మ్యాన్ యునో వి లవ్. ఓకే, థియేటర్ లో నిన్న యువసా మాస్టర్, అసలు మన తెలుగు సినిమా ఎలివేషన్ పాటలన్నీ స్పైడర్ మ్యాన్ కోసం రాసి పెట్టిన ఫీలింగ్ ఉండింది నాకు ఐడిటీ యూసాక. 972-636-1966 కాల్ చేయండి. Radio Surabhi sounds like home.

ఇస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు. అండ్ ఎస్పెషల్లీ మిగతా ఇంకొకటి ఇంకొక యాడెడ్ అసెట్ ఏంటంటే ద కాస్ట్యూమ్ మ్యాన్, ద కాస్ట్యూమ్. అండ్ ఐ డోంట్ నో స్పైడర్ మ్యాన్ కో లైక్ సూపర్ మ్యాన్ కో బ్యాట్మ్యాన్ కో వీళ్ళు ఎవరికో ఆ రేంజ్ హడావిడ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దిస్ కాస్ట్యూమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో కూల్. ఇట్ ఫీల్స్ లైక్ మనం కూడా చిన్నపిల్ల అయిపోవడానికి అన్ని రీజన్స్ ఉంటాయని అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు. సో అంత ఉంది కాబట్టి, అంతమంది ఫీల్ అవుతున్నారు కాబట్టి లిటరలీ మార్వెల్ ని రివైవ్ చేసింది స్పైడర్ మ్యాన్ సిరీస్ అగైన్ బ్రాండ్ న్యూ డే. దగ్గర దగ్గర 7,600 కోట్ల ఓపెనింగ్ దగ్గర దగ్గర అని అంటున్నారు. ఓకే, అసలు అది అది ఆ నెంబర్ ఏంటి, ఆ హడావిడ్ ఏంటి, ఆ మ్యాడ్నెస్ ఏంటి, మైండ్ పోయింది నాకైతే అది సంగతి. ఆన్ దాట్ నోట్ ఈ రోజు మనం సాలిడ్ మనిషి స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాం అండ్ మేనియా గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇప్పటిదాకా 3 స్పైడర్ మ్యాన్లు వచ్చారు, ఒక టోబీ, ఇంకో ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ ఇప్పుడు టామ్ హాలండ్. టామ్ హాలండ్ కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చెప్పాడు అనమాట, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు పాస్ ఆన్ ద లెగసీ, టు షో ద టార్చ్ టు సమ్వన్ న్యూ అని చెప్పి హీఈస్ యాక్చువల్లీ సేయింగ్ దట్ ఇంకా ఈ సిరీస్ లో నేను చేయాల్సినది చేశాను, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు మూవ్ ఆన్ అన్న జోన్ లో చెప్పాడు అనమాట. మార్వెల్ వాళ్ళు అంత ఈజీగా వెళ్ళేవారు ఏమో నాకు తెలిసి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ అమాంగ్ దీస్ త్రీ? అండ్ డిడ్ యూ వాచ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే? లేదా మీ పిల్లలు సతాయించి మరి వెళ్ళాలి నాన్న చూడాల్సిందే అని సాగుకొడుతున్నారా? లెట్ మీ నో యువర్ థాట్స్, లెట్స్ హ్యావ్ అ ఫన్ కాన్వర్సేషన్ అరౌండ్ ఇట్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మీరు నంబరు ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన ఎడిట్స్ ఏ పాట మీద రన్ అవుతుందో తెలుసా? డూడ్ సినిమా ఆల్బమ్. అంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా లిటరలీ ఒక ఎమోషనల్ సీన్ వచ్చి టామ్ హాలండ్ కి జెండాయక మధ్యలో జనాలు నిలబడి మాట్లాడుతూ వాళ్ళు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే సడన్ గా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అని తమిళ వర్షన్ సాంగ్ పాడుతున్నారు అనమాట, లేదా నోట్తో హమ్ చేస్తున్నారు. అని పాడుతున్నారు అనమాట. అది సంగతి. ఈ మ్యాడ్నెస్ ఏంటి, పిచ్ ఏంటి మీకు అర్థం కావాలంటే నాకు తెలిసి మీరు డూడ్ సినిమా నుంచి ఇంకా ఈ పాట వినలేదనే నా ఫీలింగ్. ఓకే, కమింగ్ ఫర్ యూ డూడ్ తెలుగు ఆల్బమ్ నుంచి ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఐకానిక్ సాంగ్. Yes, coming up for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and OG Telugu radio station. And alage Spider-Man ki sambandhinchi Spider-Man pain ni cheppadan kuda inkoka DSP song ni vaadaru Twitter lo Instagram lo adi kuda play chestanu. And meanwhile meer matram naaku Spider-Man series gurinchi maatladadanikaithe call cheseyandi. Ippudaka Spider-Man series lo 3 Spider-Mans vacharu, andulo mee favorite evaru? 9726361966 is my calling number.

0: And just not that, why Spider-Man is really special. Dev Dhanagar Avinash Thor, DFW Morning Vibes, and her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station, and the OG Telugu radio station of Dallas. Vintunaru, Vinestunaru, and super duper genje chesestunaru. And Spider-Man vishayamlo, ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటో తెలుసా, ఎందుకు స్పైడర్ మ్యాన్ కి యూనో మిగతా కామిక్ క్యారెక్టర్స్ కన్నా ఇంకొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒక చిన్న థియరీ ఏంటో తెలుసా, మార్కెటింగ్ యాంగిల్ ఆఫ్ ఇట్. బికాస్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మెయిన్ పేరు పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్ లవ్ ఇంట్రెస్ట్ పేరు ఎంజే. సో ఇప్పటిదాకా స్పైడర్ మ్యాన్ సిరీస్ లో వచ్చిన పీటర్ పార్కర్ ఎంజే క్యారెక్టర్స్ ఎవ్రీ పీటర్ అండ్ ఎంజే డేటెడ్. ఎస్ డేటెడ్. ఇన్ ఫ్యాక్ట్ యూనో మార్వెల్లో వర్క్ చేసిన ఒక ఆవిడైతే షీ లిటరలీ టోల్డ్ టామ్ హాలండ్ అండ్ జండియా టు నాట్ టు డేటెడ్. ఎందుకునంటే ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్ ఎవరైతే అంటే పీటర్ అండ్ పార్కర్ అండ్ ఎంజే ఉన్నారో, విన్ ది డేటెడ్ ఇట్ నాట్ ఎండ్ అప్ వెల్. ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ ఎమ్మా స్టోన్ గానీ, టోబీ అండ్ హీరోయిన్ గానీ, సో ఇట్ డి నాట్ ఎండ్ అప్ వెల్, సో మీరు కూడా చేయొద్దు అని చెప్పి షీ ఇన్ఫ్యాక్ట్ టోల్డ్ దెమ్ అండ్ సో. బట్ ఐ థింక్ ఈసారి కర్స్ బ్రేక్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మన మొత్తానికి. టామ్ హాలండ్ అండ్ జండియా మ్యారీడ్ అండ్ దే ఆర్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ నౌ. సో ఈ సినిమాకి ఏదైనా ఒకటి ప్లస్ అయింది అని అంటే మాత్రం డెఫినెట్లీ ద ఆఫ్ స్క్రీన్ పర్సోనా ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ అది. సో జస్ట్ సినిమాకి సంబంధించిన థీరియే కాదు, సినిమా బయట ఉన్న వీళ్ళిద్దరి పర్సోనా కూడా ఆల్సో యాడెడ్ అండ్ మార్కెటింగ్ టీమ్ యూజ్డ్ ఇట్ టు ద కోర్ టు డ్రైవ్ ఆడియన్స్ టు థియేటర్స్. అసలు మీరు న్యూయార్క్ లో అసలు వాళ్ళు సెటప్ చేసిన బయట మెట్రో బోర్డింగ్ విత్ వెబ్స్ ఇవన్నీ చూస్తే అసలు మ్యాడ్నెస్ పిచ్చికి పోద్దు అనమాట. అంత క్రేజ్ క్రియేట్ చేశారు అది. ఇఫ్ యూ వాంట్ టాక్ అబౌట్ ఇట్ కాల్ మీ 972-636-1966 ఇస్ మై కాల్.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. మసాలా దోస
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
4: అమ్మా Saturday movie?
5: Mm-mm. Manabadi class.
4: Mama, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

Yes, there Dhanadhar Avinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Meelo enta mandi test matches ni chala ardent ga you know ante to be very precise oka tab lo work chestu inko tab lo క్రికెట్ స్కోర్ చూస్తూ ఇన్ఫాక్ట్ వేరే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ను చూస్తూ దాన్ని మ్యూట్ లో పెట్టి పనిచేస్తారో నాకు తెలియదు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సగం ప్రపంచం అట్లనే క్రికెట్ ఫ్యాన్స్ అయితే మొదలు అట్లనే చేస్తారు అనుకుంటున్నా. సో ఎస్పెషల్లీ మీరు క్రికెట్ కి చాలా సూపర్ ఫ్యాన్స్ అయితే గనక టెస్ట్ విషయంలో దెర్ ఇస్ వన్ ఐకానిక్ స్లిప్ టీమ్. స్లిప్స్ లో వాళ్ళు ఉన్నారంటే అంత ఈజీగా పొరపాటును కూడా క్యాచ్ దాటి వెళ్ళదురా అని ఆ నలుగురు ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ నలుగురు దే ఆర్ నో మోర్ ప్లేయింగ్. ఓకే, సో ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇండియన్ టెస్ట్ స్లిప్ క్వాడ్రన్ అంటారు వాళ్ళని. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే. అదేంటి అజింక్య రహానే ఆడుతున్నాడు కదా అని అంటే అజింక్య రహానే కూడా రీసెంట్ గా ఇంకా నేను ఫస్ట్ క్లాస్ కెరియర్ ఆడుతున్న టైం దగ్గర నుంచి అసలు ఈ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ కి ఆర్ ఈ పర్టికులర్ గేమ్ కి నేను ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చాను. బట్ ఐ థింక్ ఇట్స్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు మూవ్ ఆన్ అండ్ షో ద టార్చ్ టు యంగర్ జనరేషన్ అండ్ ప్రెజెంట్ ఒక టైం వస్తుందని నమ్ముతున్నాను అండ్ ఈసారి ఇంక ఇది వచ్చిందని ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పి హీ లిటరలీ షోడ్ ద అండ్ హీ లిటరలీ టోల్డ్ దట్ ఈస్ గోయింగ్ టు రిటైర్. అది సో పక్కన మన్నటిదాకా యాంగ్జైటీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చాలా టెన్షన్ పడితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తారనుకుంటే రోహిత్ శర్మ ఇవ్వలేదు పోన్లే ప్రశాంతంగా ఉండొచ్చు కాస్త కుదరలు అని అనుకుని లోపల టెస్ట్ టీమ్ లో అజింక్య రహానే అంటే అజింక్య రహానే రిటైర్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం ఓకే ఫైన్ ఎంత కాదనుకున్నా కొంచెం ఐపీఎల్ లో చూడొచ్చు అని ఎక్కడొచ్చిన ఆశ ఉన్నా కూడా యా

అసలు మా లిజనర్లు ఫోన్ చేసి మరి చెప్తున్నారు ఈ సినిమా గురించి, నేను చెప్పడం కాదు. దేర్ ధనాధర్ అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఇందాకే అజింక్య రహానే రిటైర్మెంట్ గురించి కొంచెం బాధపడుతున్నాం, బట్ ఆ బాధ నుంచి లైట్ గా షిఫ్ట్ అయ్యి ఇప్పుడు సినిమా న్యూస్ గురించి కొంచెం లైట్ గా వింటే, సో లాస్ట్ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా బాగుంది ఏంటి అని చెప్పి డిస్కషన్ నడిస్తే, వన్ ఆఫ్ ద కాలర్ అంటే జనరల్గా ఫోన్ చేసిన ఒక రిక్వెస్ట్ సాంగ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం పలానా హలో బ్రదర్ నుంచి ఆ సాంగ్ ఏంటి సార్, ఈ పలానా ఈ సాంగ్ జగత్ బాబు గారి సాంగ్ ఏంటి సార్, ఆ సాంగ్ ఏంటి సార్ అని చెప్పి పాత సినిమా పాటలు పక్క అడుగుతుంటారు. ఐ మేక్ షూర్ దర్ గెటింగ్ ప్లేడ్. బట్ ఈ మధ్య కాలంలో లిజనర్స్ ఫోన్ చేసి ఈ సినిమా సాంగ్స్ అడుగుతున్నారు అనమాట చెన్నై లవ్ స్టోరీ నుంచి. సో బాగుంది సార్ ఆ సినిమా చూసాను నేను, బాగుంది బాగుంది బాగుంది బాగుంది బాగుంది అని చెప్తున్నారు అనమాట. సో వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ దట్ జనాలందరికీ కొత్త కొత్త స్క్రీన్ ప్లే సినిమాలు కావాలి, అవన్నీ కూడా కావాలి, కానీ అట్ ద సేమ్ టైం కొంచెం కొంచెం మనం ఆడియన్స్ కి ఎంతవరకు తెలియదట్లు ఇవ్వాలి, ఎంతవరకు ఇంట్రెస్టింగ్ ఆర్ బుర్రని వాడే స్క్రీన్ ప్లే ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే ఇన్ఫాక్ట్ అది చెన్నై లవ్ స్టోరీ అవుతుందేమో అనిపిస్తుంది అనమాట. కాన్సెప్ట్ ఉంది, కావాల్సిన ఎమోషన్ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సీన్ ఒక ఎమోషన్ తర్వాత ఇంకో సీన్, ఒక సీన్ ఒక ఎమోషన్ తర్వాత ఇంకో సీన్, కాంప్లెక్సిటీ లేదు. సో అందుకనే జనాలు గట్టిగా వెళ్తున్నారని అనిపిస్తుంది అనమాట. అది సంగతి, అది మ్యాటర్. ఓకే, అండ్ మీన్ వైల్ ఇంకొక సినిమా కూడా దుమ్ము దులిపేసే రేంజ్ లో ఆడింది. ఆ సినిమా ఏంటి, దాని సంగతి ఏంటి మనం మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ, గుర్తుందా అని, దాని తర్వాత మనం మాట్లాడదాం. అండ్ ఇన్ఫాక్ట్ విశ్వనాథన్ సన్స్ సూర్య గారి నెక్స్ట్ సినిమా నుంచి కూడా ఇంకో పాట వస్తుంది, వెడ్డింగ్ సాంగ్. దాని తర్వాత ఆ దుమ్ము దులిపిన సినిమా ఏంటో మనం మాట్లాడదాం.

0: అది. సో ఇందాక చెప్పా కదా ఒక సినిమా దుమ్ము దులిపేస్తుందని, అది ఏ సినిమా అంటే లెనిన్ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 2 వారాలు అవుతుందా, ఇంకా వేరే సినిమాలు హడావుడ్ వచ్చిందా, బట్ ద ఫిల్మ్ స్టూడ్ స్ట్రాంగ్ ఎహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. అదే పవర్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి. సో లెనిన్ సినిమా కూడా థియేటర్ లో దుమ్ము దులిపేసింది అండ్ అయ్య గారికి ద మోస్ట్ ఇంపార్టెంట్ డిజర్వింగ్ హిట్ అయితే ఇచ్చిందనమాట. సో జనరలీ ఇట్ విల్ బి గుడ్ హిట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ద ఫిలిం వెంట ఉంటు గ్రాస్ 100 crores అది. సో రెమ్యునేషన్ లేదు దగ్గర ఒక 20-30 దగ్గర వెళ్ళి, బట్ స్టిల్ ద ఫిలిం మేడ్ ద ప్రాఫిట్ దట్ ఇట్ ఈస్ మెంట్ టు హ్యావ్, అది సంగతి. సో కొన్నిసార్లు నాకు అనిపించింది అన్నమాట, చూసిన తీరి ఎవరైతే ట్రాల్ చేస్తారో వాళ్ళకైనా నిజంగా సక్సెస్ కొట్టిన రోజు దానికి డబుల్ ట్రిపుల్ 4 times వస్తుంది అని చెప్పి.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వేరే చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
1: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
12: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
13: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
12: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
14: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
0: Yes, it's time for some bhajana. Yes. దేద్ దనాదర్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ #1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ సమ్ భజన అని అంటే ఎవరి గురించి చేస్తే భజన, ఎందుకంటే నా గురించి నేనే చేస్తేనే భజన కదా. సో ప్రతిరోజు ఈ టైంకి ఒక విషయం అయితే గుర్తు చేస్తున్నారు, ఏంటి, ఈటీవీన్ అనే ఓటీటీలో నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంది అనగనగా శుక్రవారం అని చెప్పి. టాక్స్ అబౌట్ ద పేరెంటల్ యునో పేరెంట్స్ కి పిల్లలకి ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసి ఒక మంచి స్టోరీ ఒకటి చేశాము అని చెప్పి చెప్పాను కదా. సో మనటి దాకా దీని గురించి జస్ట్ చెప్పడం మాత్రమే చేశా, అవునా? సో బట్ టుడే ఐ యాక్చువల్లీ హ్యావ్ అ సాంగ్ టు ప్లే. మనటి దాకా ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందా బయటకి, ఎప్పుడు వినిపిద్దామా అని నేనైతే వెయిట్ చేశా. సో ఆ సాంగ్ ఫైనలీ ఇట్ ఈస్ అవుట్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ లిజన్ ఇట్ నౌ. సో ఏ క్లైమాక్స్ వచ్చే సాంగ్, అండ్ ఇట్ ఈస్ చూసేవాళ్ళందరూ కూడా లాస్ట్ 10-12 మినిట్స్ ఆఫ్ ద షార్ట్ ఫిలిం ఎస్పెషల్లీ ది క్లైమాక్స్ అండ్ దిస్ వెన్ ది సాంగ్ కమ్స్ ఇట్ ఈస్ హిట్టింగ్ అ పీక్ అని చెప్పి చెప్పారనమాట. సో ఇది భజన అని చెప్పాను కదా ఇదే. అండ్ ఎందుకు ఈ సాంగ్ స్పెషల్ అంటే మాత్రం లిరిక్స్ రాసింది ఎవరు, యువర్ సోన్ అవినాష్ మంచిరాజు. ఎస్, నేనే రాశాను. సో ఐఎమ్ ప్లేయింగ్ దట్ సాంగ్, వినండి, దాని తరపు మాట్లాడు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అవునండి, నేను కూడా ఒక చిన్న సెలబ్రిటీనే, అందుకే భజన చెప్పాను.

అదనమాట. ఇన్ షార్ట్ దట్ ఈస్ అ సాంగ్. ఇప్పటికిప్పుడు ఎవరైనా విని గనక ఇఫ్ యూ లైక్ ద సాంగ్ యూ కెన్ గివ్ మీ కాల్ 9726361966. అండ్ ఓకే, బిఫోర్ ఐ టేక్ ద కాల్ ఇఫ్ యూఆర్ కాలింగ్ మీ, ఇంకొక పాట మీకు అసలు లైన్అప్ చేశాను, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఉనియాన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఫ్రమ్ ద మూవీ బాయ్స్ వినాలనిపించింది, ప్లే చేస్తున్నాను.

అది బాయ్స్ మూవీ నుంచి మంచి పాట విన్నాం. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఈ టైంలో ఈ వీకెండ్ లో అసలు ఓటీటీలో ఏం చూడాలి ఆర్ థియేటర్ లో ఏం చూడాలి అనేది మీరు ఆలోచిస్తుంటే గనక, ఆబ్వియస్లీ థియేటర్ లో ఏం చూడాలని నేను ఇందాక చెప్పేశాను. బట్ ఇంకొక సినిమా కూడా ఉంది విచ్ యాక్చువల్ ఐ మార్కెటెడ్ దట్ ఫిలిం. ఐ డోంట్ ఎంతవరకు బజెషన్ తెలియదు కానీ బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సో బేసిక్ గా న్యూటన్స్ థర్డ్ లా అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ స్టోరీ హ్యాస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైస్. మీరు టికెట్ కొని నిజంగా థియేటర్కి వెళ్ళి చూస్తే యూ విల్ నాట్ ఫీల్ అరే ఏందిరా చెత్త సినిమా చూసాను మంచి సినిమా చూడలేదు అన్న ఫీలింగ్ అయితే రాదు. యూ విల్ బి ఇంట్రిగ్డ్ టిల్ ద లాస్ట్, అదైతే ఫర్ ష్యూర్ అదైతే పక్క నేను చెప్తాను అనమాట. నేను ఇక్కడ కూడా మార్కెటింగ్ చేయట్లేదు బట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ యూ. సో డెబ్యూటాంట్ డైరెక్ట్ చేశాడు రాజేష్ కర్ణ అండ్ సుమంత్ గారు హీ లీడ్ అండ్ కమిటీ కుర్రాళ్ళలో వన్ ఆఫ్ ద యాక్టర్ హు మనకి సుబ్బుగా బాబా చేశాడు బాగా కోపదారి మనిషిలాగా తను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. జావేద్ బాబు గారు ఉన్నారు, శ్రీనివాస్ ఆచార్య గారు ఉన్నారు. సో మీకు సినిమా చూసినంత సేపు కథ మిమ్మల్ని లాక్కెళ్ళి ఆ 2.5 గంటలైతే కూర్చోబెడుతుంది, 2 or 10 minutes precisely.

ఎస్, ఎవరు కాలర్ వస్తున్నారు చూద్దాం ఎవరు మాట్లాడుతున్నారు. హలో సురభి. హలో సురభి, కాల్ చేశారు కానీ మాట్లాడలేదు. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 3.

Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. So ee week aithe matram definitely theater lo break ivvalante matram telikunda nene high lo paadu pesthanu. Anyways, ee weekend me theater lo chodalanukunte matram brand new day undi, Odyssey undi, alage Newton's third lo cinema undi, Srinivas Mangapuram lo cinema undi, Ramesh Krishnakar Abbai and తను హీరోకు పరిచయం అవుతున్నాడు అజయ్ భూపతి గారి డైరెక్షన్ లో. ఈ ఫోర్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఓటీటీలో బ్రేక్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం యూనో హాట్స్టార్ లో దెర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్, మా తమ్ముడు ఈ సిరీస్ చూసి అసలు దాని గురించి తెగ చెప్తున్నాడు అనమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక సిరీస్ ఉందరో, భలే ఉందరో భలే ఉందరో భలే ఉందరో అని చెప్పి మామూలు హైపీలేదు నాకైతే, తెగ హైపిస్తున్నాడు. అండ్ దట్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ డెఫినెట్లీ వాచ్. డెవిల్స్ వేర్ ప్రాడా 2 దట్ ఈస్ ఆల్సో లైవ్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా థియేటర్ లో మిస్ అయితే మాత్రం రావ్ బహదూర్ ఈ స్ట్రీమింగ్ ఆన్ ఓటీటీ. చాలా మంది థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడారు, కానీ పెద్దగా థియేటర్కి వెళ్ళి ఎవరు చూడలేదు. సో నిజంగా థియేటర్కి వెళ్ళి చూస్తే యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ వాస్. అండ్ యా, సో ఆర్ట్ సినిమా అయితే కాదు, డెఫినెట్లీ ఇట్స్ అ ఫన్ ఫిలిం. కుదిరితే బ్రేక్ ఇవ్వండి ఈ వీకెండ్. సో ఐ హోప్ ఈ వీకెండ్ మాత్రం స్టార్ట్ చేశాను అని అనుకుంటున్నా. అండ్ యా, అది సంగతి. బ్యాక్ టు బ్యాక్ అయితే రెండు పాటలు వస్తున్నాయి. మళ్ళీ మండే కలుస్తా. మండే నుంచి ఉంటుంది మామూలుగా ఉండదు, ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ లో ప్రతిరోజు ఒక బ్లాక్ బస్టర్ షోతోనే ముందుకు వస్తా. దట్స్ ద ప్రామిస్. ఓకే, ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. టు స్టార్ట్ విత్ లిరిన్ తో స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత ఎటు వెళ్తామని అంటే చిన్న సర్ప్రైజ్.

0: చేయాలి. స్టూడియోలో టైం
1: ఆగస్ట్ ఫస్ట్ యూ నో
0: దేనికి రో
1: ప్రభుదేవ డాన్స్ వస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi. ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padni విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 8482440213. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
10: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: సురభి టైం చెక్ స్టూడియోలో టైం.
1: అరే ఆగస్టస్ట్ ఫ్యూనో
2: దేనికి రో?
1: ప్రభుదేవ డాలస్ కొస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయులో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you stay informed stay connected because help is always within reach
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా ఐ హావ్ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది నాకు దాని ఆన్సర్ తెలుసు మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్ విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్ స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీ దగ్గరలో ఉన్న అర్వింగ్ సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
4: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.

0: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
2: Hello, Namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
3: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెళ్ళేస్తావేంటి?
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవ డాన్స్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
3: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్.
5: ఒకరోజు బిర్యానీ.

0: అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the world to yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
4: Dekho re dekho re dekho Kali Yuga Ramudu Achindu Kako. Let me tell you about him, Bilko. Family Visham Lo Bilko Jam Bilko. సర్వేడు సరెండర్ అయినాడు ధర్మానికి కొత్త దర్వాజా రాబీడు వాళ్ళ జోలికి రాకుండా తప్పు.

0: to Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Oi, lunch ke kar kana velda ma.
5: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta. Malli స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: IPL matches aina, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తొడగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేను ఏం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కరీస్ బియాండ్ కంపారిసన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులివార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.

0: హాయ్ అండ్ రాము పల్వర్ణ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం.
4: అరే ఆగస్ట్ ఫస్ట్నో
3: దేనికి రో?
4: ప్రభుదేవా డాన్స్ కి వస్తున్నారట.
3: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and dairy supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైలెంట్ మాన్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
8: హాయ్, నేను మీ తేజ సచ్చా.
9: డు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్,
3: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఓహో ఇందోళ బాగుంది, పాడండి పాడండి.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశభంశ అక్షరాల

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నారట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ టెక్సస్ ట్రస్ట్ సీయూలో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Manashanti, mental peace, masala dosa.
5: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతపమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

హలో హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ డాలస్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు ఇన్ దిస్ సన్నీ హాట్ ఆఫ్టర్నూన్? హోప్ ఎవ్రీబడి స్టేయింగ్ హైడ్రేటెడ్ అండ్ మంచిగా కూల్ గా ఏసీలో లోపల ఉంటున్నారు అని. అండ్ బయట టెంపరేచర్ అయితే చాలా చాలా, ఐ థింక్ ఆల్మోస్ట్ 100 ఉంది నాకు తెలిసి, ఆర్ 100 పైనే ఉంటుంది అనుకుంటున్నాను. నేను చూడలేదు బట్ ఇట్ ఈస్ సో హాట్. అసలు నేనైతే 102 ఉంది. ఐ హోప్ ఇట్ గెట్స్ బెటర్ ఇన్ ద కమింగ్ వీక్స్ అని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ థింక్ సో బికాస్ ఇట్స్ పీక్ సమ్మర్ ఫర్ అస్ డాలస్ అండ్ ఇది ఒక 2 వీక్స్ గా సాగుతోంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అండ్ అలానే మీ ఆఫ్టర్నూన్ ని కూల్ చేయడానికి నేను వచ్చేసాను. నేను మీ శ్రీవిద్య, మీ వ్యాఖ్యాతని ఈ రోజు 1 గంట నుంచి 4 గంటి వరకు, బట్ నేను 1 గంటకు అయితే రాలేదు, 2 గంటకి వచ్చేసాను కాబట్టి 2 నుంచి 4 గంటి వరకు నేను మీ వ్యాఖ్యాతని. యు ఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మనం ఇందాక విన్న పాట అరే రే, రిమెంబర్ దట్ ఫస్ట్? మనం ఐ థింక్ లాస్ట్ వీక్ కూడా దీని గురించే మాట్లాడుకున్నాము, అబౌట్ ఫస్ట్ లవ్, రైట్? ద ఫస్ట్ టైమ్ యూ ఫాల్ ఇన్ లవ్, కాలేజ్ లో, స్కూల్ లో, ఎనీవేర్. ఐ నో వాలంటైన్స్ మంత్ కాదు అండ్ ఇట్స్ ద లాస్ట్ డే ఆఫ్ జులై టుడే, July 31st. టుమారో స్టార్ట్స్ ఆగస్ట్. సో అప్పుడే చూస్తూ ఆల్మోస్ట్ 7 మంత్స్ అయిపోయాయి మనకి అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు 8th month. అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఆగస్ట్ వచ్చింది అంటే టైమ్ విల్ రేస్ అని. అండ్ ఇట్ విల్ రేస్ ఆఫ్టర్ దిస్ బికాస్ దీని తర్వాత పండుగలు వస్తాయి కాబట్టి యూఆర్ జస్ట్ బిజీ ర్యాపింగ్ అప్ వన్ ఫెస్టివల్ ఆఫ్టర్ అనదర్. సో ఐ థింక్ దట్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. బట్ బ్రేసింగ్ మై సెల్ఫ్ ఫర్ ఆగస్ట్ అండ్ ఎంజాయింగ్ ద హాలిడే దట్ వాస్ జులై. మనం స్టార్ట్ చేసేద్దాం మిలేనియల్ ముచ్చట్లు విత్ ఆల్ ద మీట్ క్యూట్ లవ్ స్టోరీస్. మీట్ క్యూట్ ఈసారి మీట్ క్యూట్ కాదు డైరెక్ట్ గా, బట్ దీస్ యంగ్ లవ్ స్టోరీస్, రైట్? ద ఫస్ట్ టైమ్ యూ ఫాల్ ఇన్ లవ్, ద ఫస్ట్ టైం మనం కాలేజ్ కి వెళ్ళినప్పుడు, ద ఫస్ట్ టైం we make friends, a lot of firsts. So adi anamata dani gurinchi. And if you have anything to share, meer first time college ki vellinappudu what were your experiences, 972636 1966.

కొత్త బంగారు లోకం నిజంగా నేనేనా? అండ్ ఇందాక మళ్ళీ వరుణ్ సందేశ్ గారి మూవీ హ్యాపీ డేస్. ఫర్ వన్ పాయింట్ ఐ థింక్ హీ రోల్డ్ ద రోస్ట్ ఫర్ దీస్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్. అసలు ఏంటి కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్? ఎస్, దీస్ ఆర్ దోస్ టీనేజ్ లవ్ స్టోరీస్, రైట్? వెన్ యూ ఫస్ట్ డిస్కవర్ యువర్ ఐడియా ఆఫ్ లవ్, మనం లవ్ తెలుసుకుని ఓ మై గాడ్ హ్యావింగ్ అ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సంబడి, అది జనరేషన్స్ గా ఇట్స్ నాట్ బిన్ ద సేమ్. It's been changing for every, I think, 5-6-7 years ki or 10 years ki, to be safe to say 10 years ko sari, the way people look at relationships, the way people see relationships chala martundi. Because oka 80s lo unna valani, how was it when you fell in love in college and adigite, ఇప్పుడు 2026 లో ఉన్న వాళ్ళని అడిగితే హౌ ఇస్ ఇట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ ఇన్ కాలేజ్, 2026 లో 16 ఇయర్స్ ఉన్న వాళ్ళని, పుట్టిన వాళ్ళని కాదు అడిగితే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పర్సెప్షన్. మనకి అప్పుడప్పుడు వీ ఆల్సో థింక్ ఓ మై గాడ్ ఏంటి వీళ్ళు ఇంత ఫాస్ట్ గా ఆలోచిస్తున్నారు, లేకపోతే ఏంటి వీళ్ళు ఇంత డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు అని. అంటే ఒక్కొక్కసారి వి కైండ్ ఆఫ్ జడ్జ్ దెమ్, రైట్? వి పుట్ దెమ్ ఇన్ బ్రాకెట్ సేయింగ్ వీళ్ళు చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నారు, వీళ్ళు చాలా బ్యాక్వర్డ్ థింకింగ్ ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనం వాళ్ళని బకెట్స్ లో పెట్టుకుంటాం కాబట్టి you know, we kind of always keep that keeps changing. Maybe 10 years later, 2016 lo ivi okay anukunna vallu 2026 lo okay anukunna vallu 2036 lo maybe things may change. That's always an ever changing field and also an interesting field to actually look at. Asalu nenu enduku idi maatladutunna, suddenly why is the topic love? We will let you know. Meer vintunaru Millennial Muchatlu, nenu ee vyakhyata Sri Vidya, and ee roju mee nesthani rendu నుంచి నాలుగింటి వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం అయితే 2:18 PM, అండ్ ఐ విల్ టెల్ యూ వై, బికాస్ మిలేనియల్స్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్, ఆల్ దో ఐ ఆమ్ లేట్ టు ద పార్టీ. మనం అంటారు కదా, బెటర్ లేట్ దాన్ నెవర్ అని. సో వీఆర్ హియర్. సో మనం విందాము ఫ్రమ్ యునో ఆల్ దీస్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్. ఎప్పటి ఏజ్ అయినా కూడా దే ఆల్వేస్ ఫన్ టు వాచ్. సో ఈ పాటలు మీ అందరి కోసం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్ ఇన్ యువర్ మైండ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్సెస్, 9726361966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indian the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugistam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వేరే డోసావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

రిపప్పా బేబీ మూవీ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ టీన్ డ్రామాస్ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని రెండింటి నుంచి నాలుగింటి వరకు. అండ్ ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ కమ్ టీనేజ్ లవ్ స్టోరీస్ అండ్ వై దే ఆర్ ఇంపార్టెంట్, వై దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ అండ్ సో ప్రతి టీనేజ్ లవ్ స్టోరీ దట్స్ యు నో షోర్ట్ టు అస్. వీ మే నాట్ ఫైండ్ ద మీనింగ్ ఇన్ దట్ కదా. ఒకటి మనం ఏమనుకుంటాం, ఇది అసలు ఎందుకు, వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ దిస్ లవ్ స్టోరీ అని. ఒక్కొక్కసారి మనం కనెక్ట్ అవుతాం, ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వం, బట్ ద పాయింట్ ఇస్ వీ లవ్ వాచింగ్ దెమ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి కొన్ని కొన్ని థింగ్స్ కరెక్ట్ అనిపించవచ్చు, కొన్ని కరెక్ట్ అనిపించకపోవచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ వేర్ వీఆర్ ఇన్ లైఫ్, యూ డెఫినెట్లీ ఎంజాయ్ దీస్ లవ్ స్టోరీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాచ్డ్ బేబీ. బేబీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికి ఇఫ్ ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఫర్ మీ, అసలు వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ద మూవీ అని, వాట్ వాజ్ ద డైరెక్టర్ ట్రయింగ్ టు టెల్ అని. మేబీ నేను అది క్యాచ్ చేయలేకపోయానేమో, అండ్ దెర్ ఇస్ సంబడి ఎల్స్ దట్ కాట్ దట్. సో ఇఫ్ యు ఆర్ సంబడి దట్ కాట్ బేబీ మూవీ ది పాయింట్ ఆర్ యు నో ది ఎసెన్స్ ఆఫ్ దట్ మూవీ, వై ఇట్ ఇస్ వై దట్ వాజ్ సచ్ అ కల్ట్ క్లాసిక్ అన్నది, డూ లెట్ మీ నో 9726361966. అండ్ వై ఆర్ వి టాకింగ్ అబౌట్ దిస్? ఎస్, కమింగ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, ఐ విల్ లెట్ యూ గైస్ నో. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీరు వేస్తాను రెండింటి నుంచి నాలుగింటి వరకు.

ప్రేమదేశం, ఆల్సో కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ. ఐ థింక్ ఈ పాట అనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ గా ఉంది. దట్ యునో ఇక్కడ చూసినా ఎల్ఓవి ఎల్ఓవి, కాలేజ్ కి వస్తే ఎల్ఓవి, బుక్స్ ఓపెన్ చేస్తే ఎల్ఓవి. అండ్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దిస్, బట్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఈ టాపిక్ అంటే, దిస్ వీకెండ్ ఐ నో ఐఎమ్ వెరీ లేట్ టు దిస్ పార్టీ, లైక్ ఐ సెడ్, ఆఫ్ క్యాంపస్ అన్న సిరీస్ చూడడం జరిగింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ వాచ్డ్ దట్ సిరీస్. అండ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఐ వాజ్ వాచింగ్ ద సమ్మర్ ఐ టర్న్డ్ ప్రిటీ. So with all these series, you know, suddenly it kind of took me back to teenage anamata, that how teenage love stories are suddenly gaining that importance and vaatiki entha cult following untundi ani nen last week kuda cheppinattu about maniki little hearts movie aina, 90s nostalgia aina, all these are mirrored around teenage problems, and that is such a fertile ground producers kanna writers kanna to explore, that it got me thinking anamata. So many teenage dramas chusuntanu ippatiki nenu, not just you know ee off campus or the summer I turned pretty, even since I was 18 I had been binging on teenage dramas because those were the topics of discussion and all of that. And anukunnan anamata prati teenage drama lo how mundara chuse vaddi mana network lo chuse vallam, which is basically on TV chuse vallam, ippudu prime like pote Netflix whichever the social media OTT platform, how much the viewing has changed, enta change aina the love for teenage dramas still remains the same, the love for these coming of age love stories still remains the same, andaru alane aa cult following tone chustaru. And of course andaru enjoy cheyalsina avasaram ledhu, because manaki preferred genres untayi, the things that we like, the things that we don't like, konni chustaru kontha mandi chudaru. Absolutely, that is not at all something wrong or anything, because nenu off campus chuse mundaru kuda I was like very apprehensive, appa idinko teenage

సో మన కాన్వర్సేషన్స్ అరౌండ్ దోస్ టీనేజ్ పీపుల్ ఎలా సెంటర్ అయి ఉంటాయి అన్న వాటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని రియలైజ్ అయ్యాను. హౌ దీస్ పీపుల్ రైట్ దోస్ కాన్వర్సేషన్స్ అండ్ హౌ దే పుట్ దెమ్ ఇన్ ద స్టోరీ. అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ దిస్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

ఈ నగరానికి ఏమైంది నుంచి పాట వినేసాం. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్. అండ్ నేను మీకు చెప్పాను వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ దీస్ కాన్వర్సేషన్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ అని. మనకి చాలా రిలేటబుల్ గా ఉండే కాన్వర్సేషన్స్ ఆర్ యు నో సంథింగ్ దట్ వీ వెంట్ త్రూ జనరలీ, దట్ ఈస్ వై వీ అ మూవీ క్లిక్స్ ఆర్ అ షో క్లిక్స్, ఏదన్నా క్లిక్ అవుతుంది అవ్వదు అన్నది హౌ టెండర్లీ వాళ్ళు మనకి కాన్వర్సేషన్ సెంటర్ చేస్తారు అని. మళ్ళీ నేను చెప్పేది ఒకటే, ఇట్ డజంట్ హ్యావ్ టు బీ దట్ మనకి అన్ని చూసినవన్నీ నచ్చాలి, ప్రతిదీ బాగుండాలి అని అయితే ఉండదు. బికాస్ ఇప్పుడున్న కాంటెంట్ కి మనకి నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ లో, ఈటీవీ విన్ లో ఎక్కడన్నా మనకి డిఫరెంట్ కాంటెంట్ ఇస్ కమింగ్ అప్ అండ్ వీ కెన్ చూజ్ అవర్ కాంటెంట్. లైక్ ఈ లవ్ స్టోరీ నాకు నచ్చింది, ఆర్ ఈ కైండ్ ఆఫ్ జానరా నాకు ఇష్టం, సో ఐ విల్ వాచ్ ఓన్లీ దిస్, ఆర్ మేబీ యూనో ఐ లైక్ ఓన్లీ దిస్ సో ఐ విల్ వాచ్ ఓన్లీ దిస్. ఈవెన్ దట్ వే మనకి టీన్ డ్రామాస్ లో లవ్ స్టోరీస్, యూనో కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్ స్పెసిఫికలీ ఎందుకు వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. లైక్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఆఫ్ క్యాంపస్. ఆఫ్ క్యాంపస్ ఇస్ అ షో దట్ ఐ రియలీ లైక్ అండ్ నాకైతే ఐ ఫౌండ్ దట్ చూసిన దానికి ఫర్ ద 8 ఎపిసోడ్స్ దట్ ఐ హ్యాడ్ వాచ్డ్ ఇట్ గేవ్ మీ కంప్లీట్ satisfaction in terms of conversations around teenagers. Like, ela entam, you know, as laying conversations thevali, elanti things, you know, you should include in all of that. And at the same time, last year, nen mee cheppinattu, the summer I turned pretty when I watched that, I didn't feel very meaningful. So, nakadi, although nen aa show enjoy chesanu oka rage bait laga, but I did not think that ee show nunchi there are any takeaways for me. And ante nen ee particular ga should I be understanding something from this annadani nen catch cheyalekapoya. Maybe there is somebody that caught that, right? So different genres of coming of age love stories kuda untai, konni rage bait love stories untai, konni comforting love stories untai, but nevertheless idaithe definitely teenage drama, it's a very fertile ground for network television or streaming platforms to explore. Nenu ee cliffhanger meedaithe I will leave this point because we will talk about why it is so important for network television and OTT to explore teenage drama అనేది మనం మాట్లాడుకుంటాము. బట్ వీఆర్ ఆల్మోస్ట్ హెడింగ్ ఇన్ టు అ బ్రేక్ కాబట్టి ఐ విల్ లీవ్ యూ గైస్ విత్ దిస్ థాట్. మీరు ఎందుకు అనుకుంటున్నారు దట్ టీనేజ్ డ్రామా ఎక్స్ప్లోర్ చేస్తారు, నాస్టాల్జియా అన్న థీమ్ మీద అన్ని మూవీస్ అయినా కూడా నో మ్యాటర్ హౌ మెనీ వీ వాచ్ మనకి ఏదో చోట అది నచ్చుతూనే ఉంటుంది, వీ విల్ కీప్ ఎంజాయింగ్ ఇట్. Why do you guys think? 972-636-1966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూ నో
2: దేనికి రో
1: ప్రభుదేవ డాన్స్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిల్లెనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని రెండింటి నుంచి నాలుగింటి వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 3:09 PM అండ్ యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 టాలిసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ బిఫోర్ వీ డ్వెల్ ఇన్ టు వై యు నో వై పీపుల్ లవ్ దీస్ టీనేజ్ లవ్ స్టోరీస్ అని నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ది అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఇస్ కమింగ్ టు టెక్సస్ ట్రస్ట్ సియూ థియేటర్ ఆన్ సాటర్డే August 1st, అంటే రేపు, విచ్ ఇస్ ద పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ అండ్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిఫైయింగ్ ఈవినింగ్. 100+ డాన్సర్స్ ఉంటారు అండ్ ఎవరు వీళ్ళందరి ఈ డాన్సర్స్ ని ప్రిసైడ్ అంటే జడ్జ్ చేస్తారు అంటే ప్రభుదేవ గారు, ద కింగ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్ ప్రభుదేవ గారు. అండ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది 5 PM కి, గేట్స్ ఓపెన్ అట్ 5:30. సో వీళ్ళు దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద US టు డాన్స్ విత్ ప్రభుదేవ, అంటే డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రభుదేవ గారు. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ డాన్స్ కాంపిటీషన్, పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ద పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అట్ 7 PM. So meeru ganaka repu if you plan to visit this dance contest, you can book your tickets by scanning the QR code. And QR code ekkada untundi ante it's on our Radio Surabhi page, and page lo flyer untundi kabatti you can scan your QR code there. Leda meer call cheyandi 2482333828 2482333828. Prabhudeva live in Dallas repu August 1st na, so don't miss. And like I always say, మీరు ఏదైనా పని చేస్తూ ఇఫ్ యూ మిస్ దిస్ ఫోన్ నంబర్ డూ కాల్ అస్, స్టూడియో కాల్ చేసేయండి. నేను కాకపోయినా హూ ఎవర్ ఇస్ ఆన్ ద కన్సోల్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్ అండ్ వై దే మ్యాటర్ సో మచ్ ఆల్ దీస్ కాన్వర్జేషన్స్, ఎంత బాగా రాస్తారు రైటర్స్ అని, అండ్ వై నెట్వర్క్ అండ్ యు నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ టార్గెటింగ్ టీనేజర్స్. సో ఐ అండర్స్టాండ్ నెట్వర్క్ ఇండియండి, బట్ ఐఎమ్ యెట్ టు అండర్స్టాండ్ ఓటీటీస్, బట్ ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ దేర్. నెట్వర్క్ వాళ్ళు ఆబ్వియస్లీ దే లుక్ ఫర్ లాంజివిటీ, రైట్? మనం అందరం టీవీ చూస్తున్నప్పుడు వీ కైండ్ ఆఫ్ వాంట్ టు కమ్ బ్యాక్ టు దట్ టీవీ, రైట్? ఒక ఎపిసోడ్ చూసేసి మర్చిపోతామా అంటే వీ డోంట్ వాంట్ దట్. వీ వాంట్ ఆడియన్స్ రిటర్నింగ్ అండ్ వాచింగ్ ద సేమ్ స్టోరీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ద బెస్ట్ ఫర్టైల్ గ్రౌండ్ ఈజ్ టు క్యాప్చర్ మోర్ ఆడియన్స్ ఈజ్ టీనేజ్ డ్రామాస్, రైట్? టీనేజ్ డ్రామాస్ అంటే మనకి జనరలీ దే స్టార్ట్ ఇన్ కాలేజ్. ఇండియాలో మనకి ఏ టీనేజ్ డ్రామా చూసినా వెరీ ఫ్యూ టీనేజ్ డ్రామాస్ మనకి స్కూల్లో స్టార్ట్ అవుతాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్టార్ట్ ఇన్ కాలేజ్. వై? బికాస్ మనం కాలేజ్ కి వి మూవ్ అవుట్ కదా, వీ డోంట్ ఈవెన్ ఇక్కడ కూడా దే డోంట్ మూవ్ అవుట్ ఫర్ స్కూల్, బట్ ది ఐడియాస్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ ఆల్ అట్లీస్ట్ బ్యాక్ ఇన్ ద డే 2005-06 లో ఇట్ వాస్ నాట్ మచ్ స్కూల్లో అంత ప్రెవలెంట్ ఉండేవి కాదు. బట్ టుడే మేబీ దే ఆర్. Again, India's situation ki I cannot compare because I don't have any existing references to compare with. But ikkadaithe manaki generally college lo start avutai, you know, those first meetings, first love stories, and there's a huge explanation done over there. Say, year 1 untundi, year 2 untundi, year 3 untundi, year 4 untundi. Daan tarvata manaki if you're carrying on together there will be fights in that and all. The goal is to end up together, and lot of people watch this for relatability. సో ఏంటి రిలేటబిలిటీ, ఎక్కడి నుంచి వస్తుంది రిలేటబిలిటీ, ఎలా స్టార్ట్ అయింది రిలేటబిలిటీ, వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. యూ లిస్నింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు.

వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుకుంటున్నాము రిలేటబిలిటీస్ ఆఫ్ టీన్ డ్రామాస్ గురించి. అండ్ జనరలీ మనం ఏ డ్రామా చూసినా కూడా ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ రిలేటబుల్, మనం కామనాలిటీ కోసం వెతుకుతాం కదా, రైట్? లైక్ యు నో వి కైండ్ ఆఫ్ సీ దట్ హౌ ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ అవర్ లైవ్స్ ఆల్సో, ఎలా అప్లై అవుతుంది అని. సిచ్యువేషన్ సేమ్ టు సేమ్ ఉండకూడదు, ఉండదు కూడా, బట్ అవుట్లైనింగ్ సిచ్యువేషన్, యు నో వెన్ యూ కాంప్లికేటెడ్ గా మీరు ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆర్ సంథింగ్ లైక్ దట్ అనిపిస్తే, ఐ థింక్ మనకి వి కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ ఓకే వీ ఆర్ ఆల్సో ద సేమ్ లివింగ్ ద సేమ్ లైఫ్ యాజ్ దెమ్ అని. ఐ రిమెంబర్ ఫ్రెండ్స్ టీవీ షో చూసేటప్పుడు, ఐ నో ఇట్స్ నాట్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా, బట్ ఫ్రెండ్స్ టీవీ షో చూసేటప్పుడు దెర్ వాజ్ దిస్ ఎపిసోడ్ విత్ రాస్ అండ్ రస్, రైట్? రాస్ లాంటి బాయ్ ఫ్రెండ్ నే రేచల్ ఫైన్స్ అండ్ హిజ్ నేమ్ ఇస్ రస్ అని, ద హోల్ సిమిలారిటీ, రైట్? సో ఐ హ్యాడ్ అ సిమిలర్ ఇన్సిడెంట్ ఇన్ ఐ థింక్ వర్క్ చేస్తున్నప్పుడు, వేర్ మై ఫ్రెండ్ ఐ థింక్ షీ బ్రోక్ up with a guy, and tarvata when she started dating another guy, the guy was similar to the first guy she was dating. So na friend ventane na degar ko vachi cheppindi anamata, oh my god, idi Ross and Russ situation laagu undi, same, you know, ఈ అబ్బాయిని డేట్ చేస్తోంది, ఈ అబ్బాయి కూడా సేమ్ ప్రీవియస్ అబ్బాయి లాగానే ఉన్నాడు సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ తో అని. There she was able to draw that parallel. Alanti parallel draw chese definitely we will go back to those TV shows, we will go back to those situations and we will be able to relate to it more. Imagine manam college lo unnappudu ilanti vanni, you know, when you're actually watching these teen dramas, it's more fodder, right? Oh, ee situation manatho jarugutondi, right? It's almost similar to that. I fought with my best friend because tanaki abbay ante ishtam, naaku abbay ante ishtam, oh my god, it is mirroring this drama ani. And a lot of people say that we didn't fight in college, we didn't have friends in college and all, but I think the essence of teenage dramas, maniki ipudu rase dramas aina lekapothe meer Hollywood teenage dramas chusna kuda patlo unde shows, One Tree Hill and other shows, all of them have the similar thing that they are fighting, they are getting back together, again they are fighting, they are getting back together. So it is not about boyfriend and girlfriend fighting, it's even friends fighting, getting back together, fighting, getting back together. So adi push and pull is what keeps us coming back. But why does that keep us coming back? Stay tuned, I will give you an explanation for this.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva

0: దగ్గర పెళ్లి చూపులేంటమ్మా?
1: అమ్మాయి బాగుండాలి గాని ఎక్కడ కలిస్తే ఏంట్రా? అన్ని కుదిరితే ఇదే మీ అత్తగారు కాలనీ.
0: ఓ అదా మ్యాటర్, ఇల్లు చూసి ఫిక్స్ అయ్యానమాట.
1: నోరు ముయ్,
0: నువ్వు ఆల్వేస్ గుడ్ అట్ లెక్కలమ్మా, కీప్ ఇట్ అప్.
1: ఎక్స్ట్రా మాట్లాడుకు.
2: అంటే అన్నయ్య గారు
1: బాగున్నారా?
2: బాగున్నానండి.

సో అదే అన్నమాట ద టీనేజ్ డ్రామాస్ ద లాంజివిటీ ద లాయల్టీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడ్యూసర్స్ అట్లీస్ట్ నెట్వర్క్ టెలివిజన్ ఓటీటీ కొంచెం మారింది కాబట్టి డెఫినెట్లీ ఓటీటీస్ కొంచెం దే విల్ బీ బోల్డ్ అండ్ దే విల్ బీ అ లిటిల్ యునో అవుట్ దేర్ బికాస్ దే డోంట్ హ్యావ్ క్యాప్స్ కదా మనకి ఇప్పుడు నెట్వర్క్ టెలివిజన్ లో మనం ఫ్యామిలీతో కూర్చొని చూస్తాము అండ్ యునో వాట్ యుర్ గివింగ్ టు ద సొసైటీ దట్ ఈస్ అ మోర్ ఎలా చెప్పాలి గైడెడ్ ఫార్మ్ ఆఫ్ టెలివిజన్ కాబట్టి దే సే దట్ సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ వీళ్ళకి మోస్ట్ మెజారిటీకి దే ఆర్ నాట్ కంఫర్టబుల్ వాచింగ్ దీస్ సీన్స్ టుగెదర్ విత్ ఫ్యామిలీస్ సో ఇలాంటివి కొన్ని ఆబ్జెక్షనబుల్ డైలాగ్స్ అన్నా సీన్స్ అన్నా టైప్ ఆఫ్ రైటింగ్ అన్నా దే కైండ్ ఆఫ్ షెల్వ్ ఇట్ అన్నమాట దే వాంట్ టు టేక్ సంథింగ్ దట్ ఈస్ వెరీ మారలీ కరెక్ట్ అండ్ దట్ విల్ కీప్ ద సొసైటీ ఆన్ ద రైట్ పాత్ అని బట్ ఓటీటీ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ దట్ ఈస్ బీయింగ్ క్వశ్చన్డ్ అండ్ దే ఆర్ సేయింగ్ వాట్ ఈస్ ద రైట్ పాత్ ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ facing so many things manam dani gurinchi raayakapoyi dani you know if we don't show that to the people then what is the point and so that's the whole essence of why it's ఇంపార్టెంట్ దట్ యునో కొన్ని మనకి కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు కొన్ని చాలా హిట్ అవుతాయి కల్ట్ హిట్స్ అవుతాయి కొన్ని కల్ట్ హిట్స్ అవ్వవు బట్ కొన్ని నీష్ హిట్స్ అవుతాయి కొన్ని కొన్ని చూస్తే కోపం వస్తుంది ఇప్పుడు హ్యాపీ డేస్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ అస్ వర్ సో ఎక్సైటెడ్ సో హ్యాపీ బట్ మనకి కొన్ని మూవీస్ చూసినప్పుడు లైక్ వాట్ ఇస్ దిస్ మూవీ అసలు పాయింట్ ఏంటి ఈ మూవీకి అని సో లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ దిస్ థింగ్ అరౌండ్ టీనేజ్ డ్రామాస్ బికాస్ ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్ ఆ ఏజే కాంప్లికేటెడ్ ఆ ఏజ్ లో ఉండే ఫీలింగ్స్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో కాంప్లికేటెడ్ సో దట్స్ వాట్ టీనేజ్ డ్రామాస్ ఆర్ ఆల్ అబౌట్ మీకు గుర్తుందా ద ఫస్ట్ టీనేజ్ డ్రామా దట్ యూ సా అండ్ యూ థాట్ వావ్ వాట్ అ మూవీ అని నాకు ఐ థింక్ ఫస్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ ఆర్ టీనేజ్ డ్రామా అయితే డెఫినెట్లీ నువ్వే కావాలి చాలా చాలా ఎక్సైట్ అయ్యాను నేను ఈ సినిమా చూసి ఈ సినిమా పాటలు విని అండ్ ఐ థాట్ ఎస్ దిస్ ఈజ్ సచ్ ఎ క్యూట్ లవ్ స్టోరీ అని సో అందుకని ఆనరింగ్ దట్ నాస్టాల్జియా అండ్ తరుణ్ అండ్ ద బ్యూటిఫుల్ స్టోరీ దట్ ఈస్ ఈ పాట మీ అందరి కోసం

సో దట్స్ ఆన్ టీనేజ్ లవ్ స్టోరీస్ అన్నమాట ఈ వీక్. దట్స్ వాట్ టీనేజ్ లవ్ స్టోరీస్ ఆర్ అబౌట్. సో మీరు నెక్స్ట్ టైం ఏదైనా టీనేజ్ లవ్ స్టోరీ చూసేటప్పుడు ఆర్ యునో ఏదైనా నచ్చినా మీకు డెఫినెట్లీ అసెస్ నాకు ఎందుకు ఇది నచ్చుతోంది అండ్ వాట్ ఇస్ ఇట్ టాకింగ్ అబౌట్ అండ్ మీ జనరేషన్ నుంచి ఆ ఈ జనరేషన్ వరకు ఆర్ లేకపోతే ఇఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ జనరేషన్ దెన్ సిచ్యువేషనలీ మీకు ఎలా రిలేట్ అవుతుందో చూడండి. లేకపోతే ఇఫ్ యు ఆర్ ఇన్ అ డిఫరెంట్ జనరేషన్ మీ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు వాట్ ఇస్ ద డిఫరెన్స్ that you are experiencing or you have experienced, definitely adi kuda assess cheyandi because all these things are what make them such a runaway hit. And ee weekend recommendation ki nenaithe meek cheppestunanu two things that if you have time you may watch off campus and the other thing is the Summer I Turned Pretty. Malli next week ochin unblame cheyakandi if you like or dislike any shows. Again, the conversations are important and not the whole meeru చూసినట్టు కాదు అన్నట్టు నేనైతే చెప్తాను. బట్ అదర్వైజ్ ఈ వీటన్నిటికీ ముందర యునో బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ ఓటీటీ స్టార్టెడ్ అండ్ టీనేజ్ డ్రామాస్ టుక్ ఓవర్ ద ఇంటర్నెట్, వీ ఆబ్వియస్లీ హ్యాడ్ యునో హై స్కూల్ మ్యూజికల్ ఉండింది, వన్ ట్రీ హిల్ ఉండింది. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్మోస్ట్ డీలింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్స్. యూఆర్ వెల్ వర్స్డ్ విత్ దిస్, ఐ థింక్ యూ మే స్కిప్ ఆల్ దిస్ ఆల్సో. బట్ డూ వాచ్ వన్ ట్రీ హిల్, హై స్కూల్ మ్యూజికల్, ఇవన్నీ కొంచెం నాస్టాల్జియా కోసం ఫర్ దిస్ వీకెండ్ బికాస్ I miss them. So, if you watch them, you would also miss them, definitely. So, meeku teenage dramas kavali weekend ante, there are plenty on Amazon Prime, Netflix, Paramount, Peacock, ekkadante akkada. And if you are digging into some nostalgia, definitely, I would recommend One Tree Hill. Meeru vintunnaru Millennial Muchatlu, nenu mee Vyakhyata Srividya, ee roju mee nesanni 2 nunchi 4 inti varaku. So, this is my goodbye for you this week with two recommendations, which is Off Campus and The Summer I Turned Pretty. And watch them like a research laga chestunnattu chudandi rather than you know, oh my god, I have to put myself through this. Ani, if you're not interested, but there is plenty. And next week maatladukundam about something

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 4 p.m.

హలో హలో హలో గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ ఫ్రైడే. ఎలా ఉన్నారు అందరూ? స్టూడియోలో టైం 4:09 జులై 31st అక్షరాల చివరి రోజు ఇన్ జులై. రేపటి నుంచి ఆగస్ట్ మొదలైపోతుంది అండ్ మనం ఆల్మోస్ట్ థర్డ్ క్వార్టర్ లోకి ఎంటర్ అయిపోయినట్టే కదా. సో అదండి సంగతి. ఎలా ఉన్నారు అందరూ? హౌ హ్యాస్ దిస్ ఇయర్ బీన్ సో ఫార్ అండ్ హౌ హ్యాస్ దిస్ వీక్ బీన్ సో ఫార్ అండ్ ఈ వీకెండ్ ఎలా ఉంది, మీకు ఎలా కనిపిస్తుంది, మీకు హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి అని మీ యాంటిసిపేషన్. సో ఇవాళ నేను మీతో మాట్లాడటానికి ఎక్కువ టాపిక్స్ నేను పెట్టుకోలేదు, ఎందుకంటే ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి మనతో మాట్లాడబోతున్నారు కాబట్టి. ఈ మధ్య కిరణ్ గారి కాన్సర్ట్ అయిన తర్వాత చాలా మంది సింగర్స్ వచ్చారు కదా ఆ ట్రూప్ లో. సో వాళ్లలో కొంతమంది ఇంకా స్టిల్ దే ఆర్ హియర్ ఇన్ డాలస్ అండ్ దే ఆర్ స్టిల్ పర్ఫార్మింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ షోస్. కాబట్టి వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు బ్రింగ్ సంబడీ స్పెషల్ టుడే, ఎ స్పెషల్ సింగర్. ఇఫ్ యూ ఫాలోయింగ్ అస్ ఆన్ సోషల్ మీడియా దెన్ యూ నో హూ ఇట్ ఇస్, బట్ విల్ టాక్ అబౌట్ దట్ పర్సన్, మాట్లాడదాం కాసేపట్లో. బట్ మీరేం వినాలనుకుంటున్నారు ఈ ఈవినింగ్? వాట్ ఈస్ యువర్ హార్ట్ ఫీలింగ్ లైక్? ఎలాంటి పాటలు వినాలని మీకు అనిపిస్తుంది? సో నేను కొన్ని అనుకున్నాను, అగైన్ ఇవాళ ఫ్రైడే కాబట్టి కొన్ని మిక్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ పాటలు నా మైండ్ లో ఉన్నాయి. కాబట్టి మీరు నేను వినిపించే పాటలతో పాటు మీరే వినాలనుకుంటున్నారో కూడా నాకు ఫోన్ చేసి చెప్పేస్తే అవి కూడా మనం వినిపించేద్దాం. 9726361966 స్టూడియో ఫోన్ నంబర్ అండ్ మీరు వింటున్నది సర్వీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు సాయంకాలం 7 గంటల దాకా ఉంటాను.

ఓకే, సో వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. డాలస్ లో ఈ వీకెండ్ ఏం జరుగుతుంది అండ్ మన ఊర్లో ఏం జరుగుతుంది ప్లస్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకునేవే. అఫ్ కోర్స్ వీ విల్ ఆల్సో టేక్ లుక్ ఎట్ ట్రాఫిక్. 2 గంట కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ట్రాఫిక్ పరిస్థితి ఏంటో కూడా మనం చెక్ చేసుకుందాము. బట్ బిఫోర్ ఎనీథింగ్ ఐ వాంట్ రిమైండ్ యూ దట్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి రేడియో సురభి ఈస్ బ్రింగింగ్ ఇంతింత సురభి అనే ఒక ప్రత్యేకమైన శీర్షికని మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఈ శ్రావణ మాసం మీరు చేసుకునే పూజలో మేము మీతో భాగస్వాములు అవ్వాలనుకుంటాం, మేము ఇంటికి రావాలనుకుంటున్నాం అండ్ మీ తాంబూలం అందుకోవాలని, మా సురభి లక్ష్ములు తాంబూలం ఇవ్వడానికి రావాలనుకుంటున్నారు. మేము మీ ఇంటికి రావాలంటే చాలా సింపుల్ థింగ్, మీరేం చేయాలంటే జస్ట్ గో అహెడ్ అండ్ రిజిస్టర్ ఎట్ ద tinyurl.com/surabhilakshmi tinyurl.com/surabhilakshmi. ఈ లింక్ లో మీరు రిజిస్టర్ చేసుకుంటే వీ విల్ సెండ్ యూ ఇన్ఫర్మేషన్. మేము మీ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది మాకు, సో మేము ఆ ఇన్ఫర్మేషన్ మీ నుంచి గ్యాదర్ చేసి వీ విల్ టెల్ యూ ఇఫ్ యూఆర్ షార్ట్ లిస్టెడ్ అండ్ విల్ బి కమింగ్ అండ్ మొత్తం అంతా కూడా వీడియోలో క్యాప్చర్ చేసి దాన్ని మీ దాకా మేము చేర్చే పనిలో ఉన్నాము. సంథింగ్ ఎక్సైటింగ్ ఈ శ్రావణ మాసం, సంథింగ్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింట సురభి, అది సంగతి. సరే, దాంతోపాటు there is more that we need to talk. I think na prashna entante manaki Dallas has become popular for in the last couple of years, inka rakarakala karanalaki Dallas chala popular avutu undi, mari ee process lo ippudu Dallas has its own national stock exchange kuda kada, Texas stock exchange. So what is your opinion, meeku epudaina anpistunda ante మనం మోర్ నోన్ ఫర్ బార్బిక్యూస్, ఆఫ్ కోర్స్ ఫుట్బాల్ అండ్ స్టేట్ ఫెయిర్ ఇలాంటివన్నీ కదా, సో డూ యూ థింక్ ఎవెన్చువలీ ఇది నెక్స్ట్ వాల్ స్ట్రీట్ లాంటి పేరు సంపాదిస్తుంది అనుకుంటున్నారా ఈ ఊరు? వాట్ ఈస్ యువర్ టేక్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, జస్ట్ అ థాట్. 9726361966, వాట్ ఈస్ యువర్ మైండ్ సేయింగ్, మీ ఆలోచన ఎటువైపు వెళ్తుంది కూడా చెప్పండి. ఐ వుడ్ క్యూరియస్లీ వాంట్ టు నో. 9726361966. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్, పాట నేను వినిపించి చాలా రోజులైంది, విని కూడా చాలా రోజులైంది. ఎంజాయ్ ది సాంగ్. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: Oh, hello, dinner plans enti group lo varam support chesalaru.
9: What a day, completely exhausted. Dinner plans enti
10: nene em undaledi roju dinner ki. Dinner plans enti
11: every time okate question, dinner plans enti answer matram chala simple. Madira and masala, simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
12: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
13: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
12: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: వావ్ వాట్ ఎ మెలడీ, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట విందాం మనం. చిరునవ్వులు అనే పాట ఇది. ఈ పాట వాయిస్ మీరు పోల్చుకుని ఉంటారు. ఈ పాటకి పివిఎన్ఎస్ రోహిత్ పాడారు ఈ పాటని. మణిశర్మ గారి సంగీతంలో అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట. ఎప్పుడు అంటున్నాను నేను, అనంత్ శ్రీరామ్ గారు, హీ సీమ్స్ టు బి ఆన్ అ రోల్. హీస్ బీన్ డెలివరింగ్ అమేజింగ్ లిరిక్స్ దీస్ డేస్. చాలా పాటలు, చాలా చాలా మంచి పాటలు ఉన్నాయి. విల్ టాక్ అబౌట్ ఇట్ ఆన్ అనదర్ డే. ఇవాళకి మనం సింగర్ గురించి మాట్లాడదాం. ఎందుకు? ఎందుకంటే ఇవాళ మన స్టూడియోలో రోహిత్ ఇస్ హియర్ విత్ us. హలో రోహిత్, హౌ ఆర్ యూ? Very good to see you after a long time.
1: Thanks so much. Likewise, Anku.
0: Yeah, it's been what? 2017, Anku.
1: Exactly. Yeah.
0: Appudu, I met you long, long ago.
1: Yeah, almost like 10 years.
0: Almost 10 years, yeah. I know. Yeah, so how are you? How are you feeling? And welcome to Dallas. Almost you're leaving soon.
1: Yeah.
0: But ella undi trip ippudaka?
1: Yeah, ippudaka like trip chaala baagundandi. We had like 2 shows. And I had this great opportunity of being a part of MM Kiravani sir's group. And ivala I'm actually performing at this place called Rotate.
0: Yeah.
1: And tomorrow I'll leave to Baltimore.
0: మీ సింగర్స్ ఇంకా అందరు ఉన్నారు ఇక్కడే? ఆర్ సింగర్స్ ట్రూప్ హాస్
1: ఇక్కడే ఉన్నారు.
0: ఓకే, వండర్ఫుల్. చాలా బాగా అయిందని విన్నాను నేను ఎర్మణి గారి కాన్సర్ట్. ఐ కుడ్ నాట్ అన్ఫార్చునేట్లీ అటెండ్, బట్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఫీట్. ఓకే, సో ఎలా ఉంది? హౌ ఇస్ ద కెరియర్ రైడ్? హౌ ఆర్ యూ ఎంజాయింగ్?
1: అంటే లైక్ యాక్చువల్ గా లైక్ లాస్ట్ ఇయర్ అందరికి తెలిసినట్టే దేర్ హ్యాస్ బీన్ దిస్ కాస్మిక్ జోక్ ఇన్ మై లైఫ్. అంటే లైక్ కాస్మిక్ జోక్ అనుకుంటున్నాను అంటే బికాస్ అంటే లైక్ దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ ఆల్మోస్ట్ గేవ్ అప్ ఆన్ ప్లే బ్యాక్ సింగింగ్. బికాస్ అంటే లైక్ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, కానీ ఏంటి అంటే వర్క్ ఎంజాయ్ చేసే మూడ్ కన్నా గానీ లైక్ మనం చేసిన వర్క్ లైక్ అది బయటకు వస్తుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ లోనే ఎక్కువ ఉండేదన్నమాట. సో మైండ్ కి లైక్ టూ మచ్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెషర్ అని చెప్పి అనిపించింది నాకు. బికాస్ నాకు ఇది అనిపించడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే అండి లైక్ ఐఎమ్ ఆల్సో లైక్ సైమల్టేనియస్లీ వర్కింగ్ ఆన్ మై ఓన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ లో ఐ హ్యావ్ అ గుడ్ విజన్ అన్నమాట. అండ్ నాకు కూడా ఏంటి అంటే లైక్ ఇప్పుడు నేను లైక్ గ్రౌండ్ జీరో నుంచి మొదలు పెడుతున్నాను అన్న ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ కూడా ఉంది అన్నమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేబ్యాక్ సింగింగ్ ఇట్స్ లైక్ అంటే లైక్ హిట్ ఆర్ మిస్ అన్నట్టే ఉండింది అన్నమాట. బట్ దెన్ అప్పటికి ఐ థింక్ నేను లైక్ 2015 నుంచి కూడా ఐ హావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. బట్ హార్డ్లీ లైక్ ఒక 10 or 15 సాంగ్స్ మాత్రము నేను పాడిన అన్ని పాటల్లోకి గేవ్ మీ దట్ మచ్ నీడెడ్ మచ్ నీడెడ్ రికగ్నిషన్ అండ్ ఆల్సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో అప్పుడు లైక్ వెన్ ఐ ఆల్మోస్ట్ గేవ్ అప్ ఆన్ దిస్ దెన్ లైక్ ఇండియాలో అంటే లైక్ ప్లేబ్యాక్ సింగింగ్ కి ఉన్న అతిపెద్ద అవార్డు అన్నది లైక్ నాకు రావడం అన్నది ఇందాక నేను చెప్పినట్టు ఇట్ ఫెల్ట్ లైక్ అ జోక్ అన్నమాట.
0: బికాస్ రోహిత్ ఇస్ బీయింగ్ హంబుల్ ఐ విల్ రిమైండ్ దెం దట్ హీస్ టాకింగ్ అబౌట్ ద నేషనల్ అవార్డ్ బేబీ సినిమాలో ఒక పాట ప్రేమిస్తున్నా అనే పాట మనకు కాసేపు విందాం, చిన్న బిట్ విందాం ఇప్పుడు యాజ్ వి స్పీక్ విత్ హిమ్. దానికి రోహిత్ రిసీవ్డ్ నేషనల్ అవార్డ్ విచ్ ఇస్ ద హైయెస్ట్ ఆఫ్ ద రికగ్నిషన్ అండ్ డెఫినెట్లీ డిజర్వింగ్ ఐ విల్ సే. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రౌండెడ్ అండ్ సంగీతం నేర్చుకుని సంగీతం బ్యాక్గ్రౌండ్ లో ఉండి అదే అలాంటి కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి సంగీతం మీద భక్తితో అనాలేమో యాజ్ మచ్ యాజ్ ఐ నో అబౌట్ యూ. సో చాలా సంవత్సరాలు యూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ అండ్ ఐ విల్ నౌ గివ్ ద మైక్ బ్యాక్ టు యూ. సో హీ థింక్స్ దట్ దిస్ వాజ్ ఎ కాస్మిక్ జోక్. ఎందుకు అంటే తన చెప్తున్నట్టుగా మనకి సో ఫార్ అప్పటిదాకా తన జర్నీలో ఎక్కువగా రికగ్నిషన్ రాని పరిస్థితి నుంచి సడన్లీ ఇట్ వాజ్ అ షూటింగ్ స్టార్ లాగా,
1: రైట్?
0: సో అక్కడి నుంచి యు చేంజ్ యువర్ ప్లాన్స్.
1: అక్కడి నుంచి నాకేంటంటే అండి దెన్ ఐ హావ్ కైండ్ ఆఫ్ ఫౌండ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండి టు ఓన్లీ కమ్అప్ విత్ బెస్ట్ పాసిబుల్ మ్యూజిక్. అంటే లైక్ నేను వర్క్ చేసే ఇండిపెండెంట్ యాక్చువల్ జర్నీలో అంటే లైక్ నథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ virality or nothing for the sake of chasing trends. అట్లాంటి మ్యూజిక్ చేయొద్దు అని చెప్పి ఒక చిన్న టిక్ బాక్స్ పెట్టుకున్నా అనమాట.
0: సో యూ సెట్ కొన్ని బార్ పెట్టుకున్నా, అక్కడి నుంచి ఎలా ఉంది ఇండస్ట్రీలో మీ జర్నీ?
1: అక్కడి నుంచి థ్యాంక్ఫుల్లీ ఏంటి అంటే అండి, ఇందాక నేను చెప్పాను కదండి, లైక్ నేను 2022 ఐ హావ్ రిలీజ్డ్ మై సాంగ్ లైక్ కాటుక కళ్ళకెట్టినవే అని చెప్పి, దట్స్ మై ఇండీ సాంగ్. అది నాకు చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ లైక్ నో ఎక్స్పెక్టేషన్స్ ఎట్ ఆల్, బట్ దెన్ లైక్ ఈవెన్చువల్లీ దాట్ సాంగ్ ఈస్ బీయింగ్ డిస్కవర్డ్ బై సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిషియన్స్ అక్రాస్ ద కంట్రీ అనమాట. నేను అంటే లైక్ ఆల్ మై లైఫ్ వీళ్లతో వర్క్ చేయాలి, వీళ్ళని మీట్ అవ్వాలి అని అనుకున్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా బికాస్ ఆఫ్ కాటుక ఐఎమ్ గెటింగ్ టు ఎస్టాబ్లిష్ లింక్ అన్నది, యా దాట్ ఫీల్స్ వెరీ, దాట్ యాక్చువల్లీ ఫీల్స్ సో గ్రాటిఫైయింగ్ అనమాట. యా
0: సో దట్స్ ఎంకరేజింగ్.
1: ఎగ్జాక్ట్లీ అండి.
0: సో ఒకవేళ మనం మళ్ళీ వద్దాం మ్యూజికల్ జర్నీ అండ్ మీ పాటలు సినిమా ఇండస్ట్రీ అవన్నీ మాట్లాడదాం, బట్ ఒకవేళ ఇలా జరిగి ఉండకపోతే, దిస్ నేషనల్ అవార్డ్ కనుక రాకపోయి ఉంటే, వాట్ వుడ్ హావ్ బీన్ యువర్ డైరెక్షన్ ఇన్ లైఫ్?
1: యా రాకపోయి ఉంటే కూడా ఐ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ కంటిన్యూడ్ దిస్ బికాస్ ఎందుకంటే నాకు ఇది తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదండి నాకు.
0: సినిమా మ్యూజిక్ లో ఉండేవాళ్ళ లేకపోతే ప్రైవేట్ కి?
1: సినిమా మ్యూజిక్ లో హజిల్ అన్నది లైక్ ఎప్పటికీ కూడా లైక్ చేయాలి
0: తప్పదు,
1: ఎవరన్నా చేయాలండి. అంటే లైక్ నాకేంటి అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా అంటే కూడా అంత అంత ఇష్టం అనమాట నాకు. అంటే నేను లైక్ ఎవ్రీ సినిమా లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్, సినిమా రిలీజ్ అయింది అంటే టికెట్ బుక్ చేసి నేను ఐ దట్స్ లైక్ మై సర్వీస్ టు ద సినిమా అనమాట. బికాస్ సినిమా హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ మీ ఫుడ్ అండ్
0: లైఫ్,
1: యా లైఫ్ కాబట్టి, సో దిస్ ఇస్ లైక్ మై గివ్ అవే టు ద సినిమా అనమాట.
0: ఓకే, సో బ్యాక్ టు ఇది సినిమా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు అండ్ ఒక టైంలో సెలెక్టివ్ గా ఉండేవాళ్ళు, అంటే కొంతమంది మాత్రమే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ప్లే బ్యాక్ సింగర్స్ గా ఎస్టాబ్లిష్ అయి ఉండేవాళ్ళు, ఇప్పుడు బాలు గారు వీళ్ళందరూ లాగా. తర్వాత ఐ థింక్ కార్తీక్ వాళ్ళ జనరేషన్ తర్వాత, మేబీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ తర్వాత వచ్చిన సింగర్స్ ఎవరు కూడా అంత స్థాయికి ఒక ఎస్టాబ్లిష్ అయిన సింగర్స్ లాగా లేకుండా అయిపోయింది. అంటే దట్స్ ద వే ద ట్రెండ్ హస్ చేంజ్డ్ ఆర్ వాట్ ఎవర్, రైట్? డి యూ ఆల్ డిస్కస్ అబౌట్ ఇట్? ఎట్లా అనిపిస్తుంది బిట్వీన్ ద సింగర్స్ యాజ్ ఆఫ్ నౌ టుడే?
1: యా అబ్సల్యూట్లీ, అంటే అందరికీ కూడా అంటే ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అన్నది అది లైక్ ఇవాళ రేపు దాట్ హాస్ బికమ్
0: పార్ట్ ఆఫ్ లైఫ్.
1: యా ఎగ్జాక్ట్లీ అండి, పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే అంతకుముందు నా మెంటాలిటీ ఎట్లా ఉండేది అంటే లైక్ వన్ హిట్ వండర్, లైక్ వన్ సాంగ్ వండర్ అన్నది నేను ఎప్పుడు కూడా
0: బిలీవ్ చేయలేదు.
1: యా కానీ ఏంటి అంటే ప్రెసెంట్ టైమ్స్ లో దట్ ఈస్ ద వే టు సర్వైవ్ అండి. అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ దాన్ని లైక్ if we have to live in the race, manaku ochina opportunity ni fullest
0: possibility.
1: Yeah, exactly. I'm so sorry.
0: No problem.
1: So, ade like manaku ochina opportunity ni like fullest way lo like utilize cheskovalandi. So there is no ante like idi kaakapothe inkokati anna alternative pettukokoddu. బికాస్ అంటే మనం అప్పుడప్పుడు లైక్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ కూడా లైక్ అవి హిట్ అయిపోయి, దట్ కెన్ ఆల్సో గివ్ అ బ్రేక్ త్రూ ఇన్ అవర్ లైఫ్.
0: సో ప్రతిసారి అంటే ఇప్పుడు ఒక ఒక టైంలో పాటలు పాడుతూ పాడుతూ పాడుతూ ఉండడం అనేది ఒక వే.
1: ఎగ్జాక్ట్లీ.
0: తర్వాత తర్వాత ఇప్పుడు డూ దీస్ అవార్డ్స్ ఈవెన్ స్పీక్ ఎనీథింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ ది అవార్డ్స్ ఓకే, మీరు ఒక సింగర్ గా మీ స్థాయిని పెంచుతాయి, కానీ ఆపర్చునిటీస్ పరంగా అవకాశాలు ఎక్కువ వస్తాయా అవార్డ్స్ వల్ల?
1: అంటే లైక్ అంటే కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ లైక్ బిల్డ్ అవ్వచ్చు అండి. అంటే లైక్ అంటే సపోజ్ ఇప్పుడు 100 ఒక 50% దాకా ఇట్ కెన్ యాక్చువల్లీ ఫెచ్ యూ సంథింగ్, బట్ ఆ తర్వాత మనం సస్టైన్ అవ్వాలి అంటే ఇట్స్ అప్ టు అవర్ ఓన్. ఇదండి పొటెన్షియల్ అనమాట.
0: పొటెన్షియల్ అండ్ ఓపిక కూడా.
1: ఎగ్జాక్ట్లీ ఓపిక అండి. పేషెన్స్ ఇస్ లైక్ చాలా పేషెన్స్ కావాలండి.
0: And you should not be disheartened.
1: Exactly.
0: You
1: yeah,
0: should
1: yeah.
0: not be discouraged. Right, right. Wait yeah. for that next.
1: True.
0: What is the next limelight yeah, point? Yeah. Mala next limelight point.
1: Yeah.
0: We'll talk more. Mala yeah. Inthasepu maatladutunna baby cinema nunchi tanu Rohit paadi national award saadhinchina paata koncham vinesi vacheddam. Athras malli maatladukundam.

0: బ్యూటిఫుల్ ఆసమ్ సూపర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. విన్నాం అది కూడా మనం కొంచెం. బట్ బ్యాక్ ఆన్ అవర్ కాన్వర్సేషన్ కదా, సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో గత ఒక 10-15 ఏళ్ల నుంచి కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి ఉందనొచ్చేమో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. టాలెంటెడ్ అవ్వడము తో మాత్రమే ఆపర్చునిటీస్ వచ్చేవు, ఆర్ ఎవరో తెలిసినందువల్ల మాత్రమే ఆపర్చునిటీస్ వచ్చేవు, అట్లాంటివి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆర్ యూనో థాట్స్ ఉంటాయి కదా చాలా మందికి, మనం బికాస్ వీ హ్యావ్ దిస్ మేబీ వీ కెన్, బికాస్ వీ హ్యావ్ అలా లేదు కదా
1: ఆపర్చునిటీస్.
0: సో ఎప్పుడు ఎవరికి ఏ పాట ఎందుకు వస్తుంది
1: అనేది ఇట్స్ వెరీ
0: ఇట్స్ లైక్ ఎ లాటరీ
1: అమౌంట్, అంతేనా?
0: So, is it why I noticed that chala mandi singers, ee madhya, they have been making a, I don't know, maybe I can say a safe path, laga.
1: I know.
0: You know, private music create chesukovatam kani, lekapothe vallakantu oka different channel. Channel ante now this is not a YouTube channel, another channel with ekota, another source of distributing their talent.
1: Exactly, yeah.
0: So has this become a very common thing? We will talk about it. I think there is a caller. Hello, you're on air. I know who's calling. Hello. Okay, we'll continue the conversation.
1: Yeah. Absolutely, Andy. Adi India lo kuda oka kind of ఒక కైండ్ ఆఫ్ షిఫ్ట్ వచ్చింది అనమాట మ్యూజిక్ ఇండస్ట్రీలో. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు లైక్ వెన్ వీ లుక్ ఎట్ ఇట్ లైక్ ముంబైలో అయితే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండస్ట్రీ హ్యాస్ లైక్ ఇట్ టుక్ ద లీప్ అనమాట ఇప్పుడు. అండ్ ఇట్స్ లైక్ ఇట్స్ లిటరలీ కిల్లింగ్ ఇట్. అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు ఫ్లిప్పరాచి అన్న సాంగ్ ఒకటి ఉంది కదండి, అది దాట్ బీయింగ్ అన్ ఇండిపెండెంట్ సాంగ్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలిం లోకి వెళ్ళి ఒక సింక్ డీల్ వల్ల దట్ ఆర్టిస్ట్ ఎండెడ్ అప్ విత్ బిగ్ మనీ అనమాట, లైక్ అన్బిలీవబులీ బిగ్ మనీ అనమాట. సో దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ హ్యూజ్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ రియలీ హ్యావ్ పొటెన్షియల్ అనమాట. సో అంతకుముందు ఏంటి అంటే ఒక బ్రేక్ త్రూ కోసం లైక్ ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అయ్యి ఆర్ వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారో లేదో అన్న డౌట్ తోనే లైక్ జస్ట్ అలా బ్లైండ్ ఫెయిత్ గా అట్లా ఉండిపోయి టైం అంతా వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళని చూస్తుంటే వెన్ ఐ లుక్ ఎట్ సచ్ పీపుల్ నాకేమనిపిస్తుంది అంటే లైక్ అలా ఎలా ఉండకూడదు ఇండస్ట్రీలో అన్నది అందరూ నేర్చుకుంటే ఎలా ఉండాలి అన్నది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. జస్ట్ ఏంటి అంటే ద థింగ్స్ విచ్ డోంట్ టేక్ యూ ఎనీవేర్ ఇన్ ద ఇండస్ట్రీ అన్నది లైక్ ఎవ్రీ ఆర్టిస్ట్ కనుక ఫోకస్ చేయగలిగితే వాళ్ళందరూ సక్సెస్ అవుతారు అన్నమాట.
0: ఇంకోటి ఏంటంటే ఇది వరకు ఒక సింగర్ గా పేరు రావాలి అంటే ఓకే వీఆర్ గెటింగ్ ఏ కాల్ కాల్ తర్వాత మాట్లాడదాము. ఓకే హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
2: హలో, నేను సుజాత్రి మాట్లాడుతున్నాను.
0: సుజాత్రి గారు చెప్పండి, వి హావ్ రోహిత్ ఇన్ ద స్టూడియో.
2: అవును, రోహిత్ గంటిని
0: మాట్లాడాలనిపించింది.
2: ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాను.
1: హలో అండి, నమస్తే అండి.
2: నమస్తే రోహిత్. మీరు

0: నేను భారతీయ గారిలో బాలసుబ్రహ్మణ్యంతో మీరు ఉన్నప్పుడు అది ఇంత చిన్నపిల్లాడు ఇంత పెద్దగా అయిపోయి పెళ్ళైపోయి పాటలు పాడుతూ ఇంత పెద్దగా అయిపోయాడు అనిపించింది.
1: అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను అని చెప్తున్నా.
0: హలో
2: థాంక్స్ అండి. థ్యాంక్ యూ.
0: అలా మీ వాయిస్ వినిపిస్తే
1: వినిపిస్తుంది చెప్పండి.
0: మేము హనుమాన్ మూవీలో హనుమాన్ సాగిస్తానని ఇది రోజు పాడాడు అని అనుకున్నాను.
2: ఓకే ఓకే. యాక్చువల్ గా అది మా ఫ్రెండ్ పాడాడండి, సాయి చరణ్ అని చెప్పి అతను పాడాడు.
0: కుందనకు బొమ్మ తాను పాడుతున్నప్పుడు బాలు గారు మీతో జోకులు వేస్తూ ఉండడం అవన్నీ గుర్తొచ్చాయి.
2: ఓకే ఓకే. థాంక్యూ అండి.
1: థాంక్యూ సుగత్ గారు.
2: అవునండి.
0: ఓకే రోహిత్, మీ కెరీర్ ముందుకెళ్లాలని, మీరు ఇంకా మంచి మంచి టాన్స్ పాడాలని అనుకుంటున్నా.
1: వెకేషన్ లో ఉన్నారు, అక్కడి నుంచి కాల్ చేసి మరి రిటర్న్ వస్తున్నట్టున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి కాల్ చేసి మరి మాట్లాడుతున్నారు. సో నేను ఇందాక బ్యాక్ ఆన్ ద టాపిక్ ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది వరకు సింగర్స్ గా షైన్ అవ్వాలి, మనకి ప్లేబ్యాక్ సింగర్స్ గా పేరు రావాలి అని అనుకుంటే లిమిటెడ్ ఆపర్చునిటీ, అంటే లిమిటెడ్ అవెన్యూస్ ఉండేవి కదా ఇండియా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి కానీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కానీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా కాలం కోరస్ సింగర్స్ గా ఉండి, చాలా కాలం అసిస్టెంట్స్ గా ఉండి, తర్వాత ఆపర్చునిటీస్ వచ్చి, తర్వాత కొన్ని పాటలు వచ్చి, కొంతవరకు పాపులారిటీ వచ్చిన వాళ్ళు చాలా మంది సింగర్స్ తెలుసు మనకి. బట్ అలా కాకుండా గుడ్ దట్ in today's world you have another other alternative platforms
2: kada. Right.
1: So idi definitely oka blessing kindane anukuntaru.
2: Absolutely andi. Yeah undeniably.
1: So also there is another trend that we are seeing these days about, you know, ippudu for example ivalti me show kani ila india lo kuda restaurants lo
2: exactly
1: places lo.
2: True.
1: So how are you seeing those opportunities, Rohit? Because at some point it was like a taboo thing.
2: Exactly.
1: But ivalti prapanchamlo it's not that anymore.
2: True andi.
1: Etla anpistundi adi
2: ante naaku antak mundu naaku kuda it used to feel like a taboo andi kani enti ante the moment I shifted towards the independent journey mana paataki like digital marketing enta chesina gaani real world lo like real people mindu పర్ఫామ్ చేసి వాళ్ళు అలా సాంగ్ డిస్కవర్ ఎప్పుడైతే చేస్తారో దాట్ ఫీల్స్ వెరీ వెరీ ఇంటిమేట్ అండి. అంటే దోస్ పీపుల్ విల్ యాక్చువల్లీ డూ ద ఆల్ ద పిఆర్ అన్నమాట. బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ చాలా గుర్తుండిపోతుంది అనమాట. దట్ వే ఫర్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ అనమాట. అంటే లైక్ అట్లాంటి టాబు అవి అన్ని పక్కన పెట్టి if our music should connect with the people, this is one of the right ways to take it forward anamata.
1: So ekkadi nunchaina resistance ochinda janalo nunchi kaani industry lo gaani meeru are meer playback singers kada meer ila cheyatam enti ane resistance gaani lekapothe family lo gaani eppudaina have you ever felt anything like
2: that? Actually ga resistance annadi ochindandi. Eppudu ochindi ante it's because of my second song. Nenu oka hip hop inka carnatic యాక్చువల్ గా బ్లెండ్ చేసి ఒక పాట చేసా అనమాట.
1: ఓకే,
2: లైటర్ నోట్. యా.

0: సో అంటే లైక్ ఇది పాట, ది సాంగ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ స్పేస్ అన్నమాట నాకు. అండ్ ఇది లైక్ నేనేదో అంటే ఒక రేజ్ బైట్ లాగానో అట్లాంటి థాట్ అయితే కాదండి ఇది. సో ఇది చేసినప్పుడు కొంతమంది యాక్చువల్ గా అఫెండ్ అయ్యారనమాట, అంటే సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్, నువ్వు నువ్వేంటి బాబు నువ్వు ఇటువంటి పాటలు ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పి.
1: క్లాసికల్ మ్యూజిక్
0: ఇలా ఇట్లా చేస్తే నీకున్న గుడ్ విల్ అంతా పోతుంది అది ఇది అని చెప్పి. కానీ నాకు ఏమనిపించింది అంటే అండి, దట్ యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ వెల్కమ్ చేంజ్ అనమాట నాకు కూడా. బికాస్ ఎందుకంటే చాలా మంది పీపుల్ కూడా అరే వాడు ఎప్పుడు కూడా అట్లా అదేమంటారు లైక్ మ్యూజిక్ మ్యూజిక్ అని చెప్పి చచ్చిపోతూ ఉంటాడు. అంటే ఎంటర్టైన్మెంట్ అన్నది, ఎంటర్టైన్మెంట్ కోషెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్న ఒక కంప్లైంట్ ఉండింది అనమాట. నాకప్పుడు ఏమనిపించింది అంటే వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ మై మ్యూజికాలిటీ, ఇఫ్ ఐ కెన్ టోన్ ద ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అప్, దట్ ఈస్ ది సాంగ్ అండి.
1: ఇట్స్ జస్ట్ ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ జానరా అండ్ డిఫరెంట్ టేక్ టు ద మ్యూజిక్. ఒక్కొక్కసారి ఐ థింక్ మనం అందరం కూడా, మోస్ట్ ఆఫ్ అస్ ఇన్ ఇండియాలో, ఐ కెన్ బీయింగ్ అంటే అక్కడ చూసాం కాబట్టి అదే మాట్లాడగలను, వీఆర్ ఆల్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాష్డ్ ఒక రకంగా చెప్పాలంటే, ఇలా ఉంటే ఇలాగే పాడాలి, ఇలా ఉంటే ఇలాగే చేయాలి అనేది. సో ఈ మారుతున్న ట్రెండ్స్, మారుతున్న లైఫ్ స్టైల్, మారుతున్న టేస్ట్ ఆఫ్ పీపుల్, ఇవన్నీ దే ఆర్ ఓపెనింగ్ గేట్ వేస్ టు డిఫరెంట్ ఆపర్చునిటీస్. సో అది కనుక పికప్ చేసి వి డోంట్ రన్ విత్ ఇట్, దెన్ ఐ థింక్ యుల్ బి లెఫ్ట్ బిహైండ్ కదా. సో హౌ ఇస్ ద బ్యాండ్ సిచ్యువేషన్ గోయింగ్ ఇన్ ఇండియా?
0: ఇట్స్ లైక్ ఎట్ ద పీక్ అండి ఇప్పుడు ఎట్ ద మూమెంట్. ఎవరికన్నా గానీ లైక్ దెర్ ఆర్ లైక్ టూ మెనీ ఎవెన్యూస్ అయిపోయాయి అనమాట ఇందాక లైక్ మీరు కూడా చెప్పినట్టు. సో ఇఫ్ అవర్ బ్యాండ్ ఈస్ లైక్ గుడ్ అండ్ డీసెంట్, వీ కెన్ యాక్చువల్లీ డూ సమ్ గ్రేట్ థింగ్స్ అనమాట.
1: సో ఆర్ యూ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎట్ బ్యాండ్?
0: యా, అంటే లైక్ ఇండియాలో ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ ఫ్లాట్ బ్రిలియన్స్ అనమాట. సో దట్స్ మై బ్యాండ్.
1: సో మీరు ఫామ్ చేశారా?
0: నేనే ఫామ్ చేశాను.
1: ఓకే ఓకే. సో ఎవరికి వాళ్ళకి బ్యాండ్స్ ఉన్నాయా, ఎట్లా ఉంది అంటే, వాట్ ఇస్ ది సీన్ లైక్ రైట్ నౌ?
0: యా, అంటే లైక్ ఇండియాలో ఏంటి అంటే అండి, లైక్ జస్ట్ హైదరాబాద్ లోనే ఐ థింక్ దేర్ ఆర్ లైక్ 100 or 120 బ్యాండ్స్ అనమాట. అంతకుముందు లైక్ 10 ఉండేవి. సో ఇప్పుడు లైక్ ఎవ్రీబడి హాస్ అ బ్యాండ్ అండ్
1: ఎవ్రీబడి హాస్ అ ఫైవ్. యా
0: రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ. యా యా
1: ఓకే, విల్ టాక్ మోర్. ఇంకొక పాట వినేసి వచ్చేద్దాం. ఇందాక మనము కాటుక కళ్ళకెత్తినవే పాట కొంచెం విన్నాం కదా, గ్లింప్స్ ఫ్రమ్ రోహిత్. అండ్ వీ హ్యావ్ పీవే అండ్ రోహిత్ హియర్ ఇన్ ఆర్ స్టూడియో టుడే, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ అండ్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ ఇన్ ఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, వెరీ ప్రౌడ్ టు బి ద తెలుగు సింగర్ అయినందుకు. సో తను పాడిన ఒక ఇండీ సాంగ్, ప్రైవేట్ సాంగ్, ఈ పాట వినండి. మళ్ళీ వచ్చి మళ్ళా కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం. And by the way, if you want to talk to Rohit, you're welcome to call. Lines are open 972-636-1966.

0: వెల్కమ్ బ్యాక్ టు సిరిపి డిటూర్ విత్ మీ రాజశ్రీ. నేను మీతో పాటు ఇంకా 2 గంటలు ఉంటాను. అండ్ ఇవాళ మన షోలో వి హ్యావ్ పివిఎన్ఎస్ రోహిత్, అవర్ వెరీ ఓన్ తెలుగు సింగర్, టాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో మంచి మంచి పాటల్లో టాప్ లిస్ట్ చార్ట్ బస్టర్స్ పాటలు పాడిన వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ సింగర్స్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ హియర్ వన్స్ అగైన్. అండ్ మీరు తనతో మాట్లాడాలనుకుంటే గనక కాల్ చేయొచ్చు 972-636-1966. ఓకే, చాలా చాలా చాలా బాగుంది ఆ పాట. రోహిత్ నేను చాలాసార్లు విన్నాది అండ్ ఎవ్రీ టైమ్ అనుకుంటే ఇట్స్ సచ్ ఎ డిఫికల్ట్ సాంగ్ యాక్చువల్లీ. అండ్ ఇంటెన్షన్ ఏమునింది ఆ పాట కాంపోజిషన్ లో? యూ వాంటెడ్ టు బ్రింగ్ టూ మెనీ కాంప్లికేటెడ్ గమకాలు ఇంట్రడ్యూస్ చేయడంలో.
1: యా, అంటే అప్పుడు నేను చెప్పా కదండి దట్ వే దట్ పాయింట్. అప్పుడు ఏంటి అంటే లైక్ నాకు అంటే లైక్ చాలా సెల్ఫ్ డౌట్ ఎక్కువ అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్ విచ్ ఐ వాస్ ఫేసింగ్. ఐ వాస్ యాక్చువల్లీ ఫేసింగ్ అట్ ద ఇండస్ట్రీ. సో అప్పుడు అనిపించింది అనమాట లైక్ ఒక సాంగ్ చేయాలి విచ్ షోకేసెస్ ద పొటెన్షియల్ ఆఫ్ పివిఎన్ఎస్ రోహిత్. అంటే లైక్ ఇప్పుడు నాకు ఒక్క 3 మినిట్సే ఉంటే నాకు నా లైఫ్ లో ఆ ఒక్క ఆపర్చునిటీ ఎట్లా నేను యూజ్ చేసుకుంటాను అన్న ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది అనమాట.
0: ఇది మీ ఆలోచనేనా?
1: యా, అవునండి, నాది అండి. యా, అంటే లైక్ నాకు అప్పుడు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఇది ఎవరికి అర్థం అవ్వకపోయినా పర్వాలేదు బట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ అనమాట. అండ్ దీని వల్ల లైక్ ఏదో ప్రూవ్ చేసుకోవాలని కాదు బట్ దిస్ సాంగ్ is like a litmus test for myself.
0: Understood. Yeah. We'll talk about it. Hold the thought. I have a caller. Yeah. Hello, Andy. Who are you talking about? Hello.
2: Hello.
0: Hi, Andy. Who are you talking about?
2: Hi, Andy. This is Rob.
0: Sorry? మీ వాయిస్ ఆన్ అండ్ ఆఫ్ అవుతోందండి. మీరు ఇంకొకసారి కాల్ చేస్తారా ఆర్ డూ వాంట్ టు రిమూవ్ ద బ్లూటూత్ అండ్ టాక్? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది చాలా. మీరు బ్లూ, ఓకే, ఐ థింక్ ఐ లాస్ట్ యూ. మీరు మీ బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసి మాట్లాడలేమో అండి, టూ మచ్ ఆఫ్ నాయిస్ అండ్ టూ మచ్ ఆఫ్ చాపింగ్ అవుతోంది. ఎనీవే, సో బ్యాక్ ఆన్ యువర్ పాయింట్ రోహిత్. సో ఐ మీన్ మీరు చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే జనరల్లీ ఎవరికైనా కానీ ఇప్పుడు కెరియర్ బిగిన్ చేసిన తర్వాత ఒక దారి అని ఎంచుకుని ఆ దారిలో వెళ్తున్నప్పుడు కెరియర్ బిగిన్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆపర్చునిటీస్, మన గ్రోత్ ప్యాటర్న్ డెఫినెట్లీ దట్స్ వాట్ విల్ బి ఎంకరేజింగ్ ఫర్ ఎనీబడి. సో అలా జరగనప్పుడు సంథింగ్ గోయింగ్ అగేన్స్ట్ ద టైడ్ అన్నప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ టు కీప్ అప్ కదా. మనం చాలా ధైర్యం కావాలి, చాలా ఏమనాలి దాన్ని, యు నీడ్ అ స్ట్రాంగ్ విల్ అండ్ డిటర్మినేషన్ చాలా రోజులు దాన్ని హోల్డ్ చేయాలి. సో అప్పుడప్పుడు మేబీ యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ఎ లిటిల్ స్ట్రెస్ లైక్ దిస్ అగైన్. దిస్ ఇస్ అమేజింగ్. సో హౌ డిడ్ యు ఫీల్ అండ్ హౌ వాస్ ద రెస్పాన్స్ అప్పుడు ఈ పాట వచ్చాక ఇండస్ట్రీలో?
1: ఇనిషియల్లీ ఐ థింక్ ఒక ఫస్ట్ 6 మంత్స్ దాకా కూడా లైక్ పెద్ద పికప్ అవ్వలేదండి సాంగ్. బట్ దెన్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ అందరూ కూడా లైక్ సాంగ్ మీద కవర్స్ అన్ని చేసి పెడుతున్నారు అనమాట. సో దట్ వే లైక్ విశాల్ శేఖర్ సార్ కి ఇంకా అంటే లైక్ ఎవరెవరికో రీచ్ అయిందండి. అంటే లైక్ పీపుల్ కంపోజర్స్ ఫ్రమ్ కొచ్చిన్, కంపోజర్స్ ఫ్రమ్ తమిళనాడు. సో మొత్తం అంతా లైక్ అంటే ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఆర్గానికలీ లైక్ ఇంత మందికి సాంగ్ రీచ్ అవ్వడం అన్నది దట్
0: వండర్ఫుల్.
1: యా, yeah, that made me so happy anmata.
0: And did you get opportunities then?
1: Absolutely. Well,
0: తెలుగు కాకుండా ఓకే, లెట్స్ స్టెప్ బ్యాక్ లిటిల్. సో మీరు ఇందాక సుగతి గారు అన్నప్పుడు అన్నట్టుగా చాలా చిన్నప్పుడే మీరు స్టార్ట్ చేశారు కదా ఈ జర్నీ, పాటల అటు మ్యూజికల్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, ఈ టీవీ, మా టీవీ, లేటర్ ఆన్ ఆహా, ఇవన్నీ కూడా, రైట్? యాజ్ యూ కెప్ట్ గ్రోయింగ్. సో యూ హ్యావ్ బీన్ ద టైటిల్ విన్నర్ సమ్ టైమ్స్, యూ హీన్ ద రన్నర్ సమ్ టైమ్స్, బట్ యూ హ్యావ్ గాన్ త్రూ దట్ జర్నీ మెనీ టైమ్స్ కదా. సో ప్రతిసారి అదొక టెస్టే. ప్రతిసారి ఇట్స్ ఎ టెస్ట్ అండ్ ప్రతిసారి ఇట్స్ ఎ ఛాలెంజ్. విన్ ఆర్ లూజ్ ఇస్ అగైన్ సంథింగ్ హౌ యూ విల్ హ్యాండిల్ ఇవన్నీ. హ్యావ్ ఎ కాలర్ అగైన్, లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ టాక్ రైట్ నౌ. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
3: హలో,
0: హాయ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సౌజన్య, యూ కెన్ టాక్ టు రోహిత్, అందుకే చేశారా?
1: హలో అండి, హాయ్ హాయ్,
3: గ్లాడ్ యు ఆర్ ఆన్ ద షో.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే అండి, షూర్ షూర్,
0: యాక్చువల్లీ అది లైన్ ఇప్పుడు చేసి పెట్టాను, బట్ డెఫినెట్లీ ఎస్.
1: బొమ్మ కర్రమేని ఛాయ ముద్దు బొమ్మ, కపర కపర రేతిరిలోన కాలమంతా లెక్కలు కట్టి గుండెలోనే నీ పేరు జపమాయే. ఇది వరకు ఎప్పుడు తెలియని ఎరగని తొరుపే మైమరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు చుట్టమాయే.
0: Awesome, awesome. Beautiful. So, so, so lovely. Awesome. సరే మరి మొదలు పెట్టారు కాబట్టి ఆ పాట వినిపించేద్దాం. వినేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి 9726361966. మొత్తం వినిపించును, బికాస్ తనతో మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి కొంచెం వినేసి వచ్చేసేయండి.

0: బ్యూటిఫుల్ గా స్టార్ట్ అయింది. నాకు మొత్తం విన్నాను. నేను ఏం చేస్తానంటే ముందు మీతో మాట్లాడేసి మీరు వెళ్ళిపోయాక ఆ పాట పూర్తిగా వేస్తాను. కీరవాణి గారి సంగీతం ప్లస్ ఆయన రాసిన పాట ఓబులమ్మ పాట. మనం కొండపల్లం సినిమాని చూస్తున్నాము, బట్ ఆ పాటకు వద్దాం మళ్ళా రోహిత్ తో మాట్లాడేసి. సో తర్వాత కార్యక్రమానికి వెళ్ళిపోవాలి తను, కాబట్టి లెట్స్ జస్ట్ క్విక్లీ వైండ్ అప్. నేను ఇందాక ఇంకోటి ఏం అడగాలనుకున్నానంటే, ద న్యూ ట్రెండ్ అగైన్, ఒకటి దీస్ యునో రెస్టారెంట్స్ లో కానీ ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళి పాడటం, రెండోది బ్యాండ్స్ ఫామ్ అవటం, మూడోది ఇండిపెండెంట్ గా మీ మ్యూజిక్ మీరు చేసుకుని యూ హ్యావ్ ప్లాట్ఫామ్స్, అండ్ నాలుగోది ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ థింగ్ విచ్ ఇస్ ఇంపాక్టింగ్ సింగర్స్, బట్ దీస్ జామింగ్ సెషన్స్, అవి ఆర్ ది ఇంపాక్టింగ్ యూ యాజ్ సింగర్స్?
1: లేదండి, యాక్చువల్ గా జామింగ్ సెషన్స్
0: ఇన్ ఎ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే, అసలు అదే ఎనీథింగ్ అట్ ఆల్,
1: అంటే లైక్ జామింగ్ సెషన్ వల్ల ఎప్పుడన్నా గానీ ఇట్స్ ఓన్లీ గుడ్. ఇట్స్ ఓన్లీ గుడ్ అండి, బికాస్ ఎవ్రీ టైం.
0: హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు రోహిత్ తో.
1: హలో అండి,
0: చెప్పండి మీ పేరు. ఓకే, వీ లాస్ట్ దెమ్. ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి, అండ్ దెన్ విల్ టాక్. సో ఫినిష్ యువర్ థాట్స్.
1: ఇందాక నేను చెప్పినట్టు అంటే లైక్
0: చెప్పండి, కాల్ డిస్కనెక్ట్
1: అయితే అది ఎప్పుడు కూడా అంటే లైక్ ఇంకా ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
0: అండ్ ఆర్ యూ ఎట్లా తీసుకుంటున్నారు సింగర్స్ ఇది? బికాస్ అది ఒక కొత్త ట్రెండ్ అయింది, అండ్ చాలా చూడటానికి కూడా చాలా బాగుంది, ఎవ్రీబడి ఇస్ ఎంజాయింగ్, సీమింగ్ లైక్
1: ఎగ్జాక్ట్లీ
0: పీపుల్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్ కదా.
1: అంటే దిస్ మైట్ ఆల్సో యాక్ట్ యాజ్ అ విషియస్ సైకిల్ అనమాట, బికాస్ ఎందుకంటే లైక్ ఒకప్పుడుకి ఇప్పుడుకి లైక్ అవెన్యూస్ లో చాలా చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ కూడా అండి. అంటే లైక్ ఇఫ్ యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద మనీ, లైక్ డబ్బు సంపాదించడం అన్నది ఇప్పుడు పెద్ద కష్టం కాదండి. కానీ ఏంటి అంటే ఇఫ్ యూఆర్ ఆల్సో ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్ ఆర్టిస్టికలీ, అప్పుడు వీ హ్యావ్ టు ప్లే ద గేమ్ ఇన్ ఎ మచ్ మోర్ మెచ్యూర్డ్ మేనర్ అనమాట. దట్స్ వే అప్పుడే వీ కెన్ యాక్చువల్లీ యాడ్ సంథింగ్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ ఎందుకు రేజ్ చేస్తున్నాను అంటే లైక్ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇవాళ ఇక్కడ దాకా నేను నా లైఫ్ లో వచ్చాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ యాక్చువల్లీ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టువర్డ్స్ ద మ్యూజిక్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ కి ఇళయరాజా సార్ గానీ, రెహమాన్ సార్ గానీ, హరిహరన్ సార్ గానీ, లైక్ ఇంకా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అండి వీళ్ళందరూ కూడా. సో అప్పుడు వాళ్ళు అటువంటి మ్యూజిక్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాట్ ఓన్లీ ఇన్స్పైర్డ్ మీ అనమాట. సో నాకు కూడా ఏంటి అంటే నాకు నా లైఫ్ లో మాక్సిమం నా సైడ్ నుంచి నేను అటువంటి అంటే లైక్ అటువంటిది ఎక్కడ దాకా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అన్నది దట్స్ మై పర్పస్ అండి, పుట్ ఇట్ షార్ట్.
0: యు సెడ్ ఇట్ వెరీ వెల్. సో మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిలో ఎక్కువ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బాగా ఐఎమ్ ఇండెప్టెడ్ టు దిస్ పర్సన్ అన్న వాళ్ళు, అండ్ మీరు నేను వీళ్ళ దగ్గర ఖచ్చితంగా చేయాలి అని అనుకుని చేసిన వాళ్ళు ఎవరు?
1: ఇద్దరున్నారండి ఇప్పటిదాకా, ఒకళ్ళేమో ఎంఎం కిరవాణి సార్, ఇంకొకటేమో ఈయన మన మణిశర్మ గారు. బికాజ్ ఎందుకంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మ్యూజిక్ వింటూ పెరిగానండి. ఇప్పుడు లైక్ ఇన్ని ఇయర్స్ అయ్యాక ఇంత కాంపిటీషన్ లో కూడా వాళ్ళకి అంత అంత లెగసీ ఉండి స్టిల్ దే ఆర్ రిలెవెంట్.
0: అంటే
1: దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సక్సెస్ఫుల్ జర్నీ అండి. బికాజ్ అంటే లైక్ చాలా మంది ఏంటి అంటే ఒకటి రెండు అంటే సపోజ్ ఇప్పుడు ఒక వన్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ హిట్స్ ఎన్నున్నాయి అన్నది ఫోకస్ ఫోకస్ పెట్టడం తప్పు కాదండి, కానీ ఇయర్ మొత్తానికి ఒక్క సినిమా చేసినా గానీ అది ఇంపాక్ట్ఫుల్ గా చేయడం అనేది గ్రేట్,
0: కరెక్ట్.
1: బికాజ్ ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం
0: అంతే.
1: సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా లైక్ ఇన్ ఇయర్స్ అయినా కూడా దే ఆర్ స్టిల్ రిలెవెంట్ అండ్ వాళ్ళు పీక్ లో ఉన్నారు, టు బి ఏబుల్ టు వర్క్ విత్ దెమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ గ్రేట్ థింగ్ ఫర్ మీ అనమాట.
0: It's so nice. Yeah, you've said it so nicely. Yeah. I have a lot more things in mind, but maybe for some other time, and I know you're in the press of time. Yeah. So, Meeru Ochinanduku, and I really want to congratulate you, on your determination, my patience ki ilage keep up chestu undandi, manchi manchi paatlu paadandi. We are looking forward to hear more from our own Telugu singers. And we hope that all these avenues, opportunities will give you even more opportunities.
1: Thank you
0: for stopping by and thank you for coming.
1: Thank you.
0: And one last thing before you leave. VN Aditya gari gurinchi ok maat cheppese you can
1: definitely andi.
0: Nenu enduku ayina peru iskochano kada tane cheptanu.
1: Actually VN Aditya gari gurinchi cheppali ante like he's one of those few people who have always encouraged me and like no matter what madhyalo naaku na journey like rough unna smooth unna gaani he is the one who has consistently believed in me and like maadi actually ga like national awards vachinappudu kuda the amount of support aina ichindi and aina nammindi ante inka maa intlo maa amma vallato kuda maatladinappudu అంటే ఇట్ వాజ్ సో ఎజ్యూరింగ్ అనమాట అండి. అంటే లైక్ అటువంటి పీపుల్ చాలా చాలా చాలా రేర్ గా ఉంటారు అనమాట. అంటే లైక్ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా లైక్ ఒక మంచి రైట్ టాలెంట్ గ్రో అవ్వాలి అనుకునే ఒక మెంటాలిటీ అనుకునే ఒక మైండ్ సెట్. సో ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ హిమ్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ అనమాట.
0: సో ఆదిత్య గారు మీకు రిలేటెడ్
1: ఎగ్జాక్ట్లీ ఎలా అంటే లైక్ మా అత్త వాళ్ళ సైడ్ అండి. అంటే లైక్ మా కజిన్ ఒక ఆవిడ ఉంటుంది నీలిమా అని చెప్పి సో తనకి రిలేటెడ్ అంటే ఎగ్జాక్ట్లీ హీస్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ.
0: వెరీ నైస్ రోహిత్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అమేజింగ్ జర్నీ. కీప్ షైనింగ్ బ్రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్. సో మనం యోబులమ్మ పాట వినేసి వచ్చేద్దాం అండ్ వన్స్ అగైన్ విషింగ్ రోహిత్ ఆల్ ది వెరీ బెస్ట్.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీకా పరాటా కూడా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design

So we had Rohit in our studio, and supremely talented and very down to earth, very modest, very humble. And I hope that definitely mana Telugu singers, especially mam Telugu alam kabatti swardhanto Telugu singers evarevarite inta mandi talented singers unnaru industry lo ippudu vallandarki kuda bhavishyattu chala chala baagundalani manchi manchi paatlu raavalani avi manandram aaswadinche vidhanga undalani aasistu intak mundu manam vinna paata oka dubbing మూవీ లో నుంచి అని ఒక స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, అది అది వినిపించాను నేను మీకు అనిరుద్ధ్ మ్యూజికల్. సో నా కన్సర్న్ ఏంటంటే, నాకు ఐ నో దట్ మ్యూజిక్ హ్యాస్ నో బ్యారియర్స్, కాకపోతే కొన్ని కొన్ని సౌండ్స్ ఉంటాయి కదా, ఎస్పెషలీ ఇలాంటివి ఇది వరకు కూడా వచ్చినాయి సినిమాలలో. సుప్రభాతం మీ తీసుకొని అదే ట్యూన్ లో వేరే వేరే లిరిక్ తోటి పాటలు చేయడం ఇలాంటివి వచ్చినాయి ఇది వరకు కూడా. బట్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ లిసన్ టు ఎనీథింగ్ లైక్ దిస్, మై కన్సర్న్ ఇస్ ఆ పర్టిక్యులర్ సౌండింగ్ కి అదొక మంత్రం ఉచ్చారణ ఉంటే దానికి దానికి ఒక పర్పస్ ఉంటుంది, దానికి ఒక రిధమ్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది వై ఇట్ ఈస్ సౌండింగ్ ఇన్ దాట్ వే అనడానికి. దాన్ని డైల్యూట్ చేయట్లేదా ఇట్లాంటి వాటితో, అది ఎట్లా సపరేట్ చేయగలం ఆ పర్పస్ నుంచి అనేది నాకు ఆల్వేస్ ఉండే కన్సర్న్. నాట్ ట్రైంగ్ టు బి యూనో కాంట్రవర్షియల్, బట్ దెన్ జస్ట్ అ థాట్, నాకు వచ్చిన ఆలోచన షేర్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్స్ కాల్ చేసి చెప్పండి 9763619966. విల్ టాక్ మోర్, స్టే ట్యూన్డ్ విత్ మీ ఫర్ అనదర్ 90 మినిట్స్. ఈ పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సర్వీ డిటూర్. సో మనం 2 గంటల కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఒకసారి అలాగా వెళ్లి ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చూసి వచ్చేద్దాము. అండ్ సేమ్ డిస్క్లైమర్ లైక్ ఆల్వేస్, నాకు కనిపించేది నేను చెప్తా, మీరు చూసేది మీరు చెప్పండి, మీరు ఎక్స్పీరియన్స్ చేసేది ఖచ్చితంగా షేర్ చేసి చెప్పండి. ఎనీథింగ్ సిగ్నిఫికెంట్ దట్ వీ నీడ్ టు నో ఆర్ నీడ్ టు షేర్ విత్ ఆల్ అవర్ లిసనర్స్. సో రైట్ నౌ ఐఎమ్ సీయింగ్ దిస్ యాక్సిడెంట్ ఆన్ I-30 East. సో అక్కడ ఒక I-30 East వైపుకి బాగా కంజెషన్ కనిపిస్తుంది. అండ్ ఆన్ ద 75 South చాలా బ్యాక్డప్ ట్రాఫిక్ అయితే ఉంది, కానీ మూవింగ్ లుక్స్ లైక్ స్లో మూవింగ్. ఆన్ 75 North రోడ్ లుక్స్ ప్రిటీ కూల్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆన్ దిస్ సైడ్ 35 South 183 ర్యాంప్ దగ్గర స్టెమన్స్ ఫ్రీవే, ఆ ఏరియాలో కొద్దిగా కంజెషన్ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ ఆన్ అ ఫ్రైడే ఈవినింగ్ దిస్ ఇస్ రియలీ రియలీ గుడ్ టు సీ. చాలా వరకు అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారో ఏమో మరి, ఆల్రెడీ దట్స్ ప్రాబ్లీ వై ఐ డోంట్ నో. ఇప్పుడైతే చాలా క్లియర్ గా ఉన్నాయి రోడ్స్ అన్ని, 121 South 121 North అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. వెరీ వెరీ వెరీ మైల్డ్ ట్రాఫిక్ అక్కడక్కడ ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సో సూపర్ గ్రీన్ అండ్ నో మేజర్ ఇన్సిడెంట్స్ థ్యాంక్ఫుల్లీ, అది విషయం. సో ఇంకో మంచి పాట వినేసి వచ్చిన తర్వాత మనం కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం. అండ్ మీరేం వినాలనుకున్నా ఆఫ్ కోర్స్ మీరు కాల్ చేయొచ్చు 9726361966. అండ్ యూ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ సెరపీ డిటూర్. బట్ బిఫోర్ ఐ ప్లే ద సాంగ్, డెఫినెట్ గా ఐ వాంట్ టు రిమైండ్ యూ దట్ ప్రభుదేవా ఇస్ ఇన్ డాలస్. అండ్ August 1st అంటే రేపు ప్రభుదేవాస్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్, ది అల్టిమేట్ పాన్ ఇండియన్ డాన్స్ కాన్సర్ట్. ఎక్స్పీరియన్స్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ ఈవినింగ్ విత్ 100+ డాన్సర్స్ అండ్ ద కింగ్ ఆఫ్ డాన్స్ ప్రభుదేవా హిమ్సెల్ఫ్ is here in town to witness these amazing dancers. Maybe he will break a leg, let's see. And VIP check-in begins at 5 p.m. gates open at 5:30, DJ show at 6, spectacular performance begins at 7 p.m. me tickets koneskon untar anukuntunnamu. In case you have any last minute questions or anything that you want to check out, call 248-233-3828. సరైనడు సినిమా నుంచి ఈ పాట వినేసి వచ్చేసేయండి. బై ద వే, ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. So, manam kod rojula kritamu, one of my drive time shows lo nenu meeku remind chesanu oka operation slow down gurinchi. Mana Texas lo implement chestunnaru idi and July 18th tariku start ayipindi operation slow down. And idi August 2 ante weekend daka untundi. Almost there, we are almost finished line daggariki vachamu. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జూలై సెలెక్ట్ చేసుకున్నారంటే టిపికల్ గా ఫ్యామిలీస్ ఈ టైంలో రోడ్ ట్రిప్స్ వెళ్తాయి, హాలిడేస్, వెకేషన్ టైం, టీన్ డ్రైవర్స్ ఆర్ ఆన్ సమ్మర్ బ్రేక్, సో ఆబ్వియస్లీ దే విల్ బి సూపర్ బిజీ ప్లానింగ్ దేర్ టైం ఎలా స్పెండ్ చేయాలని. అండ్ ట్రాఫిక్ వాల్యూమ్స్ జనరల్ గా ఇంక్రీజ్ అవుతాయి కదా, ఒక కైండ్ ఆఫ్ బ్యాక్ టు స్కూల్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఓవర్ ల్యాపింగ్. సో హిస్టారికల్ గా కూడా స్పీడింగ్ రిలేటెడ్ క్రాషెస్ డ్యూరింగ్ జూలైలో ఎక్కువగా ఉండినాయని జూలైలో ఇంప్లిమెంట్ చేశారు ఇది ఆపరేషన్ స్లో డౌన్. అండ్ దాట్స్ గోయింగ్ టు బి ఫినిష్ లైన్ లో ఉన్నాం, లైక్ ఐ సెడ్ ఆగస్ట్ 2 ఇదైపోతుంది. సో వాట్ డస్ దట్ మీన్? దట్ మీన్స్ కొన్ని కొన్ని రోడ్స్ లో మీరు కనుక ఆన్ ద రోడ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ యువర్ స్పీడ్ లిమిట్స్, వాచ్ ద వే యువర్ డ్రైవింగ్, వాచ్ యువర్ కండిషన్ ఇన్ విచ్ యువర్ డ్రైవింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని స్టేట్ ఆఫ్ మైండ్స్ లో, కొన్ని కొన్ని ఫిజికల్ కండిషన్స్ లో వీ షుడ్ నాట్ బి డ్రైవింగ్. అది మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మనం ఆలోచించాల్సిన విషయం, బికాజ్ ఇది మనకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. బికాజ్ రోడ్ మీద మనం ఒక్కడమే వెళ్ళాం కాబట్టి, మన మీద మనకు కంట్రోల్ ఉందని మనం అనుకుంటున్నాం కాబట్టి, మనం డ్రైవ్ చేయగలం సేఫ్ గా అనుకుంటున్నాం కాబట్టి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. బికాజ్ దర్ ఆర్ అదర్ పీపుల్ గో కాబట్టి, ఐఎమ్ షూర్ యూ ఆల్ నో దిస్, జస్ట్ రిమైండర్. But point is, this is going to be very closely monitored. And there's also news that's been taking into social media very aggressively, which is about especially for immigrant people. If you are getting caught with speed driving or wrong doing driving, and then you are in trouble, in deep trouble. So ఇది రైట్ ఆ రాంగ్ గా ఇట్లా చేయొచ్చా చేయకూడదా పక్కన పెడితే, మనం మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ యూ షుడ్ నాట్ బి డ్రైవింగ్, ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ సచ్ సబ్స్టెన్స్ యూ షుడ్ నాట్ బి డ్రైవింగ్, అండ్ ఇఫ్ యూఆర్ టూ సూపర్ టైర్డ్, యూర్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ నిద్రలో ఉన్నారు అన్నప్పుడు యూ షుడ్ నాట్ బి డ్రైవింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో జస్ట్ రిమైండర్ టు బి వాచ్ఫుల్ అబౌట్ యువర్ స్పీడ్ లిమిట్స్ అండ్ ద వే యూ ఆర్ డ్రైవింగ్. ఆపరేషన్ స్లో డౌన్ ఎండింగ్ దిస్ సెకండ్, అండ్ ద మెయిన్ ఏరియాస్ దట్ యూ షుడ్ బి వాచింగ్ అవుట్ విల్ బి ఆల్ హైవేస్ డెఫినెట్ గా. అండ్ హైవేస్ దగ్గర మీరు ఎక్కడైనా సరే 35, I-30, I-20, 75, డాలస్ నార్త్ రోల్వే, 121, ప్రెసిడెంట్ జార్జ్ బుష్ టర్న్ పైక్, ఇలా ఈ ఏరియాస్ లో అంతా కూడా మీరు ఇఫ్ యూ డ్రైవింగ్ ఇన్ దోస్ ఏరియాస్ యూ నీడ్ టు బి వాచింగ్ యువర్ ఎస్పెషలీ అరౌండ్ మీ సరౌండింగ్స్ ని. అది సంగతి కొంచెం పాట వినిస్తుందాం. చాలా రోజులైంది నేను ఇది వినిపించి. ఈ పాట సినిమా తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966.

0: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 PM.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూనో
2: దేనికి రో
1: ప్రభుదేవా డాలస్ వస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూలో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100 పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: Okay, Varalakshmi Ratham is around the corner. Manandaki telisinattugane and India Bazaar has everything that you need. ఈ శ్రావణ మాసం నుంచి మొదలైతే మొత్తం ఫెస్టివ్ సీజన్ ఇది అండ్ రకరకాల పూజలు రకరకాల అవసరాలు ఉంటాయి అండ్ మీ అన్ని పూజకి సంబంధించిన అన్ని అవసరాలకి కూడా ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, పసుపు, కుంకుమ, తమలపాకులు దగ్గర నుంచి పూజా ఐటమ్స్ దగ్గర నుంచి స్వీట్స్, స్నాక్స్, ఫెస్టివ్ గ్రోసరీస్ ఏవైనా సరే అన్ని అండర్ వన్ రూఫ్ ఇండియా బజార్. మీ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ చేసుకోండి అట్ అన్బీటబుల్ ప్రైజెస్, నియరెస్ట్ లొకేషన్ మీ ఇంటికి దగ్గరలో. అది విషయం. ఓకే, నెక్స్ట్ పాట వేసే ముందర నేను ఏం చేస్తానంటే మీకు ఒక చిన్న ఆడియో క్లిప్ వినిపిస్తాను. మీరేం చేయాలి అంటే ఐ వాంట్ యూ టు ఐడెంటిఫై ద మూవీ నేమ్ కాదు, ఆడియో క్లిప్ మీరు విని నెక్స్ట్ వచ్చే డైలాగ్ ని ఐడెంటిఫై చేయాలి. అఫ్ కోర్స్ సినిమా పేరు కూడా చెప్పాలి కానీ ఫాలోయింగ్ డైలాగ్. సో అన్ని మనం చాలా పాపులర్ డైలాగ్స్ వినిపిస్తాను నేను మీకు. సో యూ జస్ట్ హ్యావ్ టు ఐడెంటిఫై ద వాట్ ఈస్ దట్ సూపర్ డూపర్ పాపులర్ డైలాగ్ ఆర్ లైన్ దట్ కమ్స్ నెక్స్ట్. రెడీ, హియర్ యూ గో ఫర్ ఆల్ నాగార్జున ఫ్యాన్స్, ఇది మీకు ఛాలెంజ్.
1: ఇప్పుడు నీ ఊర్లోనే ఉన్నానమ్మా, నీ పవర్ అంతా ఉపయోగించి నన్ను పట్టుకోవడానికి ట్రై చేయి, పట్టుకోలేవు.
2: నిన్ను కొట్టడానికి మొగాడు వచ్చాడని ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు.
1: 20వ తారీఖున వైజాగ్ మొత్తం తెలుస్తుంది. అంటే మీ వాళ్ళని కొట్టి రోడ్డు మీద పడేసింది ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా, అది కూడా మన అకౌంట్.
0: అదండి సంగతి. ఏ సినిమా తర్వాత వచ్చే డైలాగ్ ఏంటి? సినిమా పేరు తెలిస్తే తర్వాత డైలాగ్ ఏంటో తెలిసిపోతుంది. సినిమాలో ఒక హుక్ లైన్ ఉంటుంది, ఆబ్వియస్లీ నాగార్జున సినిమా కాబట్టి నాగార్జున సినిమా అని చెప్తా. బట్ యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ సాంగ్. 9326361966.

0: నగర్ ఫ్యాన్స్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నాకు సరైన సమాధానం రాలేదు. బికాస్ మనము లాస్ట్ అవర్ లో ఉన్నాం కాబట్టి నేను చాలా క్లిప్స్ వినిపించాలనుకుంటున్నాను మీకు. కాబట్టి ఒక్కొక్క పాట వరకు మాత్రమే మీకు ఒక్కొక్క డైలాగ్ కి ఛాన్స్ ఉంది. కాబట్టి ఐఎమ్ రివీలింగ్ ద రైట్ ఆన్సర్ అండ్ హియర్ యు గో.
1: లెక్కలో నమ్ముంటే కాస్కో,
0: అదండి విషయం. మాస్ సినిమా నుంచి మీరు విన్న ఆ క్లిప్ తర్వాత ఇంకా టు మేక్ ఇట్ ఈవెన్ మోర్ ఈజియర్ ఫర్ యూ, చాలా సూపర్ హిట్ సినిమా నుంచి చాలా సార్లు మనం విన్న ఈ డైలాగులు, మనం రోజు అనుకుంటూ ఉండే డైలాగులు, సినిమా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సూపర్ డూపర్ పాపులర్ అయిన డైలాగ్స్ నుంచి ఒక కొన్ని లైన్స్ నేను వినిపిస్తా. దాని తర్వాత ఫాలోయింగ్ డైలాగ్ ఏంటో మీరు చెప్పాలి, అఫ్ కోర్స్ సినిమా పేరు కూడా చెప్పాలి. సో హియర్ యు గో, అనదర్ నాగార్జున గారి ఫ్యాన్స్ కోసం ఈ కాన్వర్సేషన్.
2: మీరు
3: కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కూర్చోండి పియ్య గారు. ఏంటి, నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా?
2: లేదు సార్,
3: వీటికేం తక్కువ లేదు.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: నువ్వేనా హారిక?
2: ఎస్ సార్.
3: ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగ్?
2: కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను.
3: పని చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆళ్లే పరిచయం అవుతారు, పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు?
2: ముద్ర యాడ్ ఏజెన్సీలో.
3: ముద్ర అంటే మంచి కంపెనీగా ఎందుకు మానేశావు? నిద్రపోతున్నా అని తీసారా?
2: చైర్మన్ గారు పిలిచారని వచ్చాను.
0: అదండి సంగతి, చైర్మన్ గారు పిలిస్తే ఆవిడ వచ్చారు. ఆ తర్వాత వచ్చే డైలాగ్ ఏంటి అది మీరు చెప్పండి. 9726361966.

0: వెల్కమ్ బ్యాక్. అండ్ ఎస్, ఈసారి మాత్రం చాలా ఇది కూడా చెప్పకపోతే ఎట్లా కదా చెప్పేస్తారు, ఆబ్వియస్లీ నాచురలీ. సో ఆఫర్ వస్తే వచ్చింది ఆవిడ కదా, మరి దాని తర్వాత వచ్చే డైలాగ్ ఏంటి అని అడిగాను నేను. మన్మధుడు అని అందరు చెప్పేస్తారు కాబట్టి చెప్పేశారు, కాకపోతే డైలాగ్ ఇది.
1: నువ్వేనా హారిక? ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగ్?
2: కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను.
1: పని చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆళ్లే పరిచయం అవుతారు, పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు?
2: ముద్ర యాడ్ ఏజెన్సీలో.
1: ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేశావు? నిద్రపోతున్నావు తీసారా?
2: చైర్మన్ గారు పిలిచారని వచ్చాను.
1: వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా?
0: అదన్నమాట, ఒక ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ చౌనిజం కి పరాకష్ట ఈ క్యారెక్టర్. ఎనీవే, అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్రింగ్ ద ఫెమినిస్టిక్ థాట్ హియర్, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఎస్పెషలీ ద వే ఈ క్యారెక్టర్ ని ఎలా క్రియేట్ చేశారండి సినిమాలో, నాగార్జున గారి క్యారెక్టర్ ని. టిపికల్ గా ఒక విమెన్ అనగానే కొన్ని అభిప్రాయాలు, కొన్ని స్టీరియోటైప్డ్ అభిప్రాయాలు అట్లా నరనరాల్లో పాతుకుపోయిన చాలా మంది ఉన్నారు కదా, అలాంటి ఒక మన్మధుడి అనమాట ఈ క్యారెక్టర్ లో క్రియేట్ చేశారు. ఓకే, నేను అంతగానే ఎక్కువ మాట్లాడు, బట్ నెక్స్ట్ క్విక్లీ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లిప్. సో లైక్ ఐ సెడ్, వన్ క్లిప్ వన్ సాంగ్ అంతే. సో హియర్ యు గో, అనదర్ సూపర్ డూపర్ పాపులర్ సినిమా నుంచి సూపర్ డూపర్ పాపులర్ కాన్వర్సేషన్. నేను ఒక చోట ఆపుతాను, అక్కడ నెక్స్ట్ డైలాగ్ మీరు చెప్పాలి.
3: 972636196 నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా, మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో.
4: రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు.
3: తొందరలో నేను ఎన్కౌంటర్ లో పోతావు, చూస్తూ ఉంటా.
4: నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడు చెప్పనా? మీ నాన్న నిరోధపడాల్సింది. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా? పద్మావతి
0: అదండి సంగతి. మీరు పద్మావతి తర్వాత ఏంటో ఆలోచిస్తూ ఉండండి. 9766196 ఐఎమ్ టేకింగ్ ద కాల్స్ ఆఫ్ ఎయిర్ దిస్ సాంగ్ ఫర్ యు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: కవింతలకి, కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Oi, lunch ke kadkana veldama?
6: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
4: No groceries kondaniki inni places ki veltunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకొక 20 నిమిషాలు మాత్రమే ఉంటాను. సో చివరికి వచ్చేస్తున్నాం కాబట్టి నేను టకటకా క్వశ్చన్స్ అడిగేస్తాను మిమ్మల్ని. ఇందాక బ్రేక్ కి వెళ్లే ముందర మనం విన్న పాటకి ముందు ఒక ప్రశ్న అడిగాను. దట్ ఈస్ ఫ్రమ్ ఎస్ ఆఫ్ కోర్స్ పోకిరి, హూ డజన్ నో, ఎవ్రీబడి నోస్. అండ్ పద్మావతి హ్యాపీ అయిన తర్వాత ఏమవుతుంది, డీటెయిల్ చేస్తారు. దట్ ఈస్ ద డైలాగ్ దట్ ఫాలోస్. ఎస్, సో మెనీ రైట్ ఆన్సర్స్, సూపర్ డూపర్ రైట్. సో నెక్స్ట్ కూడా ఇంకొక చాలా పాపులర్ డైలాగ్, చాలా పాపులర్ సినిమా, అండ్ ఆఫ్ కోర్స్ చాలా మందికి హార్ట్ థ్రాబ్ హీరో కి సంబంధించి వినిపిస్తా. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న మెసేజ్. దిస్ ఇస్ అబౌట్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేసింది అంటే మీ కిడ్స్ స్మైల్ స్కూల్ రెడీ అయిపోవాలి కాబట్టి మీరు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి వెళ్ళాలి, బికాస్ దే ఆర్ ఆఫరింగ్ సమ్ ఎక్సెప్షనల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్స్. అండ్ స్కూల్ ఏజ్ కిడ్స్ కి డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ ఓన్లీ ఫార్ $99 అందిస్తున్నారు. సో మీ పిల్లల హెల్దీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ దెమ్ అట్ 972-484-5400 అండ్ బుక్ యూర్ అపాయింట్మెంట్ డే ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అది విషయం. ఓకే, సో నెక్స్ట్ పాట వినిపించే ముందర నెక్స్ట్ మనం ఏం పాట వింటున్నాము అంటే ఆ పాట కూడా లైన్అప్ చేసేసాను నేను. సో ఆ పాటతో పాటు నేను మీకు వినిపించే ఆడియో క్లిప్ ఇస్ హియర్. డైలాగ్ చెప్పాలి, మర్చిపోకండి సినిమా పేరుతో పాటు. సో నేను ఒక చోట పాజ్ చేస్తా, అక్కడి నుంచి మీరు డైలాగ్ నెక్స్ట్ డైలాగ్ ఏంటో చెప్పాలి, నెక్స్ట్ లైన్. ఓకే, హియర్ యు గో.
1: కాసేపు ఓపెన్ గా మాట్లాడుకుంటే పని అయిపోద్ది. వీళ్ళకి ఎంత డబ్బు ఇచ్చేవో తెలియదు, కానీ వీళ్ళు నీకోసం ఎంత రిస్క్ అన్న చేసేలా ఉన్నారు. ముందు చైన్ ఓడొస్తాడు, వీడికి దూకుడు ఎక్కువ. నేను పుష్ చేసి వాడికి ఒక బ్లో, 5 సెకండ్స్ కాల్లో ఉండి కింద పడతాడు. వాడిని చూసి వీడవుతాడా? రెచ్చిపోయి చేయి లేపుతాడు, చైన్ మిల్లెస్ లెఫ్ట్ లెగ్ తో 1 కిక్ గాల, 2 సెకండ్స్ ట్రావెల్ గోడకి. ఇంత జరిగిన తర్వాత నీ వెనకాల వాడు సైలెంట్ ఉంటాడా? వాడి కండలు నమ్ముకుని వచ్చేస్తాడు. వాడికి తెలియదు ఏంటంటే వాడి కండ్ల కంటే వాటి వెనకాల ఉన్న గుండె ఇంపార్టెంట్. ఆ గుండె కొక్కటిస్తా, ఇట్ విల్ బి సంథింగ్. దీని తర్వాత ఒక్కొక్కడు రావడానికి సైకలాజికల్ గా భయం స్టార్ట్ అవుతుంది, మంచిగా వచ్చేస్తారు.

0: ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా?
1: తర్వాత లైన్ ఏంటి? నాకు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, మీరు పాట విని వచ్చేసేయండి. ఐ విల్ గెట్ యువర్ ఆన్సర్ ఆఫ్ ఎయిర్.

0: కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్, దట్ ఈస్ ద డైలాగ్. నాకు అది కరెక్ట్ గా రాలేదు, ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఐ డోంట్ నో, దీని తర్వాత ఇంకో డైలాగ్ ఉంది అని అనుకుంటున్నారు, విచ్ ఈస్ ప్రేమిదం డూడ్ మహా అయితే ఏమవుతుంది తిరిగి ప్రేమిస్తారని. అది కాదు, ఇక్కడ ఇక్కడ రావాల్సింది కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ డైలాగ్. ఓకే, ఎస్, యు గాట్ ఇట్ ఫ్రమ్ మిర్చి మూవీ. సినిమా పేరు కరెక్టే బట్ డైలాగ్ అది కాదు. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ డైలాగ్ కూడా నేను లైన్అప్ చేసి పెట్టాను. సో ఇది చాలా చాలా ఈజీ అండి. ఇది తప్పు చెప్తే ఇంకా ఐ డోంట్ నో వాట్ టు సే. చాలా చాలా ఈజీ. సో హియర్ యు గో.
1: తెలివండి, ఐ యామ్ లక్కీ. నీరు
2: స్పందన,
1: బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన.
2: ఏంటి
1: పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఒక్క సీన్ చాలండి, రియాక్షన్ తేడా ఉంది. మీకు పవన్ అంటే పడదా?
2: అతనంటే నాకు పిచ్చి.
1: మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు.
2: నేను నవ్వాను.
1: నవ్వారా? నేను మిస్ అయ్యి ఈ పార్టీని ఉరుగునోళ్ళుంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు.
2: నేను డాన్స్ చేస్తున్నాను.
1: డాన్స్ చేస్తున్నారా? నాకు కనపట్లేదు.
2: ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను.
1: చేస్తున్నారా? ఎక్కడ?
2: ఇన్సైడ్,
1: అంటే
2: లోపల.
1: అంటే ఇందాక నవ్వింది,
2: లోపల నవ్వాను.
1: లిఫ్ట్ లో భయపడింది?
2: మీకంటే 1000 రెట్లు భయపడ్డాను.
1: ఇంటి లోపల?
2: ఇన్సైడ్.
1: ఇన్సైడ్ నౌకోడాలు, లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి?
0: కాన్సెప్ట్ గుర్తుంటే కాల్ చేసి చెప్పండి. 972-636-1966.

0: Okay, yes, we are on track almost towards the end of the show, Chesamu, and meeku quickly nen next answer vinipinchesi last question adigesi velli poddam show lo munduki
1: lopala
2: chepinchu
3: daavuna idi nakanna chala teda
0: so koncham munduki velta
3: kanthe pinna chala teda
1: ee inside now kodalu lopala bayapattala కాన్సెప్ట్ ఏంటండి?
2: ఇందులో ఏముంది?
1: కరెంట్
2: ఎక్కడ?
1: లోపల
2: చూపించు.
0: అదన్నమాట సంగతి. సో ద లాస్ట్ క్లిప్ ఆఫ్ ద డే, ఐ ఎమ్ 100% షూర్ ఇది అందరూ ఈజీగా చెప్పేస్తారు. సో హియర్ యు గో.
4: స్వాగతం. నేను అధికార పార్టీ మనిషిని, కొండవీడు యువజన నాయకుడిని, ఈ ఊరికి వెలుగునిచ్చే సూర్యుడు లాంటి. నువ్వు పొద్దు తిరుగుడు పూలా ఉంటే మంచిది. బ్యాంక్ డబ్బు పట్టుకుని అందరికీ అకౌంట్ సెటిల్ చేసావటగా అభినందిద్దామని వచ్చాను. నాకు అందులో అకౌంట్ ఉంది. మరి నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తావు నువ్వు?
5: నీ అడ్రస్ ప్రూఫ్ మిస్ అయింది. చేస్తా, దొరకగానే అకౌంట్ సెటిల్ చేస్తా.
4: అంత నమ్మకం ఉందా?
5: నమ్మకం ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది.
4: అవన్నీ నాకు ఉన్నాయి. అయితే నేనే నీకు పోటీ.
5: నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ.
4: నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు.
5: చరిత్రల గురించి, చెత్త హోటల్ గురించి నేను తెలుసుకోను.
4: నీతో గొడవ పడ్డానికి రాలేదు, పరిచయం చేసుకుందాం. మంచి,
5: నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటాను.
4: ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు.
0: ఆ తర్వాత డైలాగ్ చెప్పేసేయండి ఈ పాటతో పాటు.

ఆల్ రైట్, ఇవాళ కార్యక్రమంలో చివరికి వచ్చేసాము. ఎస్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాపులారిటీ ఏముంది, పాసింగ్ క్లౌడ్ లాంటిది, నేను ఆకాశం లాంటి వాడిని, దట్ ఇస్ ద డైలాగ్. విత్ దాట్ ఇవాళ కార్యక్రమానికి స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ లవ్లీ పార్టిసిపేషన్ యాజ్ ఆల్వేస్. హ్యాపీ ఫ్రైడే వన్స్ అగైన్ అండ్ హ్యాపీ వీకెండ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. అండ్ ఈ వీకెండ్ వాచ్అవుట్, వెదర్ టెంపరేచర్స్ డౌన్ అవుతున్నాయి, కొంచెం చెక్అవుట్ అండ్ ప్లాన్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్ రాజేశ్వరి. నేను మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలుసుకుంటాను.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ట్రీ నా
2: దేనికి రో
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ న జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
3: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. మీకు వాయనం ఇవ్వడానికి మీ